0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lanti vi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
2: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Me Arogyanni Kapadukune Sutralu.
3: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
4: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ .com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
5: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీ3 ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా జీ3 అట్ 919-491-4514.
6: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్? భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర? యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీది వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్ కి పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా. ఎందుకు రోగ అని చెప్పిన, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
7: ఇంకా ఉంది, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
8: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
9: India ki teleport aithe entha baaguntundo. What if India was just a tap away?
10: Just imagine meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow ups. With my pursue, sending money becomes hassle free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. MyPursu isn't just an app. It's your genie in the cloud. Download the MyPursu app or visit MyPursu.com or write to support at MyPursu.com.
11: హాయ్, ఎం రామ్గోపాల్ వర్మ.
12: అందరికి నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
13: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
14: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
15: రేడియో సురభి.
16: రేడియో సురభి.
13: రేడియో సురభి.
14: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
0: 107.9 FM HD3.

0: మీ ప్రశ్నలకి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అందించే సలహాలు సమాధానాలు. ప్రాజెక్ట్ డబ్ల్యూ, వేర్ మనీ మీట్స్ క్లారిటీ. ఎవ్రీ సెకండ్ అండ్ ఫోర్త్ సండే ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3.
1: Radhika, next week my office event ki please take care of the catering, okay?
2: Sure.
1: How many people are we expecting?
2: 5K anukuntunna,
1: but koncham mood baagunte inka ekkuva avachu.
2: Idi office party aa leka jatra?
1: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi.
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palimari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
5: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
4: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సస్.
6: కొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని నవ్విస్తాయి, ఇంకొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని మళ్ళీ చిన్నప్పటికి తీసుకెళ్తాయి. ట్యూన్ ఇన్ టు మార్నింగ్ మంత్ర, వేర్ మెమరీస్ బికమ్ కాన్వర్సేషన్స్. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్, రేడియో సిరపి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.

0: మీదైనా ఇదిగా తోడుగా రేడియో సురభి అమెరికాలో తెలుగు దేశం.
1: యు ఆర్ లిసనింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
2: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
3: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
2: యాక్చువల్లీ దేర్ మెనీ. హాఫ్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా చీజ్ దోశ, పన్నీర్ దోశ, అన్ని చిల్లి గార్లిక్ లోటస్, ఆమ్టి పన్నీర్ టిక్కా, విచ్ అమీ కబాబ్ పరోటా.
3: ఏంది బ్రో, గన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
2: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్, ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈజ్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ and made with care. A to B, texas.com. Perfect for dine-in, takeaway or full service catering.

0: with the right planning, safety, and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals, and timelines. If you have large crowds, food, or stages, permissions are a must. Follow noise limits, manage parking, and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security, and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
1: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్, అండ్ దాట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్, one name to go, Hareli. Hareli, bringing the taste of home closer to you.

0: హే బిందు, ఈరోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
1: చందు, మరి వండనా?
0: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
1: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
0: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
2: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
3: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.

ఏంటి సమ్మి మ్యాథ్స్ ఉంటే స్కూల్ కాలేదు? అయినా ఇలా జరుగుతుందని నీకు ముందే తెలిసింటే పాట పుస్తకం దొరకకుండా చేసి ఉండొచ్చు కదా. సరే రేపైనా సునీత స్కూల్కి వచ్చేటట్టు చూడు.

0: donations to non-profits. NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
1: मेरा तुम्हारा हमारा प्यार सबका फेवरेट इंडिया बाजार
2: गत 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులన్నీ అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us అండ్ నౌ దే ఆర్ ఓపెన్ ఇన్ ఈవెన్ మోర్ ప్లేసెస్ మేకింగ్ దేర్ యాక్సెస్ మోర్ కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్ విజిట్ ఇండియా బజార్ ఇన్ మెకనీ ఫోర్ట్ వర్త్ అండ్ ఆస్టిన్ స్టే కనెక్టెడ్ విత్ ఇండియా బజార్ త్రూ దేర్ న్యూస్ లెటర్స్ ఫర్ ద లేటెస్ట్ డీల్స్ ఫెస్టివ్ ఆఫర్స్ అండ్ న్యూ అరైవల్స్ జాయిన్ దెమ్ ఆన్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ సర్చ్ ఇండియా బజార్ ఆర్ ఇండియా కో అండ్ బీ పార్ట్ ఆఫ్ ద హమారా బజార్ family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.

కన్ను కొట్టి చూసానంట, మనసు మీటి వెళ్ళనంట, కన్ను కొట్టి చూసానంట సుందరి, మనసు మీటి

0: కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్ మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్ ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్

శపించని నన్ను నా గతం ఆలస్యమైందని తనకు నీ పరిచయం. నువ్వేనట ఇకపై నా జీవితం, శాపమైన ఫరణ్లా తోచనే ఈ క్షణం.

0: బికమ్ కాన్వర్సేషన్స్ ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు. నేను మీ ఆర్జే శృతి వెంకట్, రేడియో సిరపి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా g3 @ 9194914514.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: కవింతలకి కేరింతలకి ఎరఫ్ అడ్రస్ రేడియో సురభి.
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తం.
5: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
6: America వచ్చినప్పటి నుంచి Facebook లో గ్రూప్స్, WhatsApp లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI page.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
7: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
8: Yes sir.
7: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
8: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం?
7: ఇట్స్ చాట్ తాలీ అండ్ క్యాటరింగ్. యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
9: విజిట్ రాజరాజ్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా G3 at 919-491-4514.

శక్తి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ వివిఎఫ్ యాక్టెక్ .com or call 848-244-0213. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్.

స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయున్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF AgTech INC. Palemari Farms believes that farming is not backward, it is the future. VVF AgTech INC is your calling for farming. Palemari Farms, visit vvfagtech.com or call 848-244-0213. Media room screen size గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: జాతకాలు వాస్తు జ్యోతిష్యం ఫాలోవర్స్ కి ఇన్ఫర్మేషన్
1: ఏందో
0: ఇవన్నీ నమ్మే వాళ్ళు నమ్మని వాళ్ళు పే అటెన్షన్.
1: ఓకే ఓకే
0: ప్యార్సే పూరాయినండి భయ్యా.
1: అయితే
0: సెంటర్ లో మైకు పెట్టి చెప్తున్నా
1: బోలోవా,
0: బ్యూటిఫుల్ స్మైల్ తో మీట మీట మాటలతో పంగనామాలు పెట్టేస్తది
1: కౌంబా.

0: information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
1: Hi guys, this is Hari Shankar, Radio Sarabhi, first 24/7 Telugu radio in the United States. 107.9 FM, HD3 quality to meeku marinta cheru kaabotham. Keep listening to me, next on Radio Sarabhi.
2: You're listening to Radio Sarabhi, 107.9 FM, HD3.
3: Tatra khalu imani, ashtau ahara vidhi vishesha ayatanani bhavanti, ani ayurvedam cheptundi. Ante ahara anedi kevalam food kadu, it's a perfect balance. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమరి ఫార్మ్స్, విజిట్ వివిఎఫ్ యాక్టెక్ .com ఆర్ కాల్ 848-244-0213.

0: INC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
1: America వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
2: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
3: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

0: Chart and tally, option C, tally only, and option D, chart, tally and catering.
1: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam.
2: It's chart, tally and catering.
0: You're absolutely right. Rajula's kitchen lo mana favorite chart items along with the tallies are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
3: Visit Rajula's kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
4: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: Continue to grow. I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
1: వింటున్నది రేడియో సురభి టాలెంట్స్ నంబర్ వన్ తెలుగు స్టేషన్ ఓజీ తెలుగు రేడియో ఓన్లీ ఆన్ 107.9 FM HD3. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్ క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
2: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
3: ముందు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
2: అక్క, లైవ్ డోసా, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
3: ఇంకా వెళ్ళేస్తావేంటి? లెట్ తీసుకో.
1: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
4: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మలేమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాల్ for farming. Palembari Farms. Visit vvfactech.com or call 848-244-0213.
3: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
4: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub.

0: business Indian audience ki reach avalanna, social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
1: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఎంటర్‌ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
2: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardhamavu?

0: Good morning.
1: Good morning.
0: Good morning.

రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీటీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా g3 @ 9194914514.

0: 1-800-568-7538. From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వి.

0: 어디 빨리 내려.
1: I am Ramu Palvarna.
2: అందరికీ నమస్కారం. నేను మీ వియన్ ఆదిత్య.
3: నేను మీ నాగోసం సైకుమార్.
4: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
5: రేడియో సురభి.
6: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: మీ తెలుగు నేస్తం రేడియో సురభి
7: 107.9 FM HD3.

0: ఐఎన్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీవియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. BNRJ Pukenad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meekandistundi Project W, Effective Wealth Management Strategies. Me personalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
5: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
4: అవుతుంది బ్రో, యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
6: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా? Rajana's Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tally. Option C, tally only. And option D, chat, tally and catering.
7: Sir, ee maatram teliyakunda Dallas ela undam? It's chat, tally and catering.
6: You're absolutely right. Rajana's Kitchen lo mana favorite chat items along with the tallies are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipistundi. They also offer catering because their food is so irresistible.
8: Visit Rajana's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
4: Radhika, next week my office event ki please take care of the catering, okay?
9: Sure. How many people are we expecting?
4: 5k anukuntunna, but koncham mood baagunte inka ekkuva avachchu.
9: Idi office party a leka jatra?
4: Tension padakandi, swadeshi catering unnaru kada. From small gathering up to 10k, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust swadeshi.
10: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
11: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
10: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
0: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ డెంటల్ and orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane.

0: ఇప్పటినాయ్ అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో సౌదీ అని కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3 మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సౌదీ.
1: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సౌదీ 107.9 FM HD3.
2: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
3: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
2: అక్క లైవ్ డోసా, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
3: ఇంకా వేరే డోసా ఏంటి?
4: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
2: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోయినట్టు.
5: నీ కళ నిజం అవబోతోంది.
2: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
5: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడేలో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ కి మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.
2: ఇండియా టుడే.

weekday at 151 North Nolan Drive, South Lake, Texas, or call them at 817-819-8888. మేము నలుగురం ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకరికి వెజిటేరియన్ కావాలి, ఒకరికి నాన్ వెజ్ కావాలి, ఒకరికి స్పైసీ కావాలి, ఒకరికి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని

0: Chandy, Swadeshi Restaurant, Irving Castlehill, Frisco, Flower Mart, South Lake, and many more. Swadeshi, because originals never fail.
1: Good morning, Dallas. Nenu, me Shruti Venkat, and welcome to Morning Mantra, where memories become conversations, only on Radio Surabhi 107.9 FM HD3, sounds like home. Entandi, ela unnaru andru, baunnara, miss ayyara nanu? Nenu last weekend ralikipoyanu because it was Labor Day weekend, so అక్కడ నుంచి మొదలు పెడదాం. ఎలా జరిగింది మీ లేబర్ డే వీకెండ్? అయిపోయి 1 వీక్ అయిపోయింది, ఇప్పుడే నడుతున్నాను అంటారా? నేను రాలేదు కదండి లాస్ట్ వీక్, అందుకనే కొంచెం క్యాచ్అప్ చేద్దామని. నా వీకెండ్ అయితే కొంచెం అన్ఎక్స్పెక్టెడ్ గా కానీ చాలా బాగా జరిగింది. నేను అనుకోకుండా అలబామా వెళ్లాము, అక్కడ నుంచి అనుకోకుండా ఫ్లోరిడా కూడా వెళ్లిపోయాం. సో ప్లాన్ చేసింది ఒకటైతే ఎండెడ్ అప్ డూయింగ్ సంథింగ్ ఎల్స్ అనమాట. చాలా రోజుల తర్వాత నా బెస్ట్ ఫ్రెండ్ ని, తన ఫ్యామిలీని కలవడం, వాళ్లతో టైం స్పెండ్ చేయడం, మాట్లాడుకోవడం, జస్ట్ అలా రిలాక్స్ అవ్వడం అసలు మచ్ నీడెడ్ అనిపించిందండి. అండ్ ఆబ్వియస్లీ ఫ్లోరిడా వెళ్ళామంటే బోనస్ గా మనకు కావాల్సినంత ట్యాన్ కూడా వస్తుంది కదా, అది కూడా అయ్యి వచ్చామన్నమాట. సో అలా ఫన్ గా రిఫ్రెషింగ్ గా గడిచింది అనమాట నా లాంగ్ వీకెండ్. సో ఐ హోప్ మీ లేబర్ డే వీకెండ్ చాలా బాగా జరిగింది అనుకుంటున్నాను. అందరూ ఏదో ఒకటి చేసే ఉంటారు అని అనుకుంటున్నాను, లేదా పీస్ఫుల్ గా జస్ట్ ఇంట్లో అలా రిలాక్స్ అయ్యారా? సో వీటి గురించి ఇంకా మాట్లాడుకుందాం, బట్ ఫస్ట్ ఒక మంచి సాంగ్ ని స్టార్ట్ చేసేస్తాను నేను. బట్ ఎందుకో అండి, నేను నిన్న ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఒకటి అనుకున్నాను, కానీ ఈరోజు పొద్దున్న లేస్తుండే నాకు ఫస్ట్ థాట్ ఏంటంటే ఈ పాటే వచ్చింది. ఐ థాట్ ఓకే, వై నాట్ ప్లే దిస్ సాంగ్. సో ఐ హోప్ యూ ఆల్ విల్ లైక్ ఇట్ టూ. దిస్ ఇస్ ఫ్రమ్ పద్మవ్యూహం, చాలా ఫేమస్ సాంగ్. సో లెట్స్ ఆల్ లిసన్ టు ఇట్ అండ్ స్టార్ట్ అవర్ షో.

వెల్కమ్ బ్యాక్. అదన్నమాట పద్మవ్యూహం నుంచి ఒక మంచి పాటతో స్టార్ట్ చేశాం కదా. బ్యూటిఫుల్ సాంగ్, అలా పొద్దు పొద్దునే సూదింగా అనిపిస్తుంది కదా పాట వింటుంటే. ఆల్రైట్, సో పాటకి ముందు మనం బీచ్ గురించి ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాను నేను వెళ్ళానోనని. అయితే ఒక ఫన్నీ క్వశ్చన్ అండి మీ అందరికి. మామూలుగా మీరు బీచ్కి వెళ్తే ఏం చేస్తారు? వాటర్లోకి వెళ్ళి అట్లా నీళ్ళల్లో మంచిగా వేవ్స్ ఆడతారా, లేక నాలాగా బీచ్ లో జస్ట్ అలా రిలాక్స్ అవుతారా? ఏ బ్యాచ్ మీరు? మేము ఫ్లోరిడాకి వెళ్ళినప్పుడు కిడ్స్ అండ్ హస్బెండ్ ఏమో మంచిగా వాటర్ లో ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారనమాట. వేవ్స్, స్విమ్మింగ్, వాళ్ళ ఎంటర్టైన్మెంట్ వాళ్ళది. నేను నా ఫ్రెండ్ మాత్రం ఒక పెద్ద గొడుగేసుకెళ్ళి ఆ గొడుగు అక్కడ సెటప్ చేసుకుని కింద మంచిగా పక్కేసుకుని సన్ గ్లాసెస్ పెట్టుకుని చిల్ అయ్యాం అనమాట. అలా కబుర్లు చెప్పుకుంటూ మధ్య మధ్యలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ అబ్జర్వ్ చేస్తూ, వాళ్ళని ఇంకెవరు అబ్జర్వ్ చేస్తున్నారా అని మేము అబ్జర్వ్ చేస్తూ, పీపుల్ వాచింగ్ అనమాట. అలా వాటర్ లో మటుకు ఏదో అలా వెళ్ళి మునుగుతాను చూడండి, మన పుష్కరాలప్పుడు అలా ఏదో జస్ట్ అలా తడుపుకుని వచ్చి మళ్ళీ అలా పడుకుని బాగా దొర్లి మట్టిలో పడి దొర్లి అక్కడ కింద శాండ్ లో పడి దొర్లి ఎంజాయ్ చేసాం అనమాట. సో చాలా రోజుల తర్వాత అలా ఏమీ చెయ్యకుండా అలా ఫ్రెండ్స్ తో కూర్చొని మాట్లాడుతూ అలా బీచ్ సౌండ్ వింటూ రిలాక్స్ అవడం చాలా చాలా బాగా అనిపించింది. సో ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ గైస్, మీరు బీచ్ కి వెళ్తే ఏం చేస్తారు? వాటర్ బ్యాచా, లేక మాలాగా గొడుగుల కింద రిలాక్స్ అయ్యే బ్యాచా? ఇది అడుగుదాం అనుకున్నా. యాక్చువల్లీ ఎవరైనా చెప్పాలి అనుకుంటే కాల్ చేయొచ్చు, తెలుసు కదా 972-636-1966. ఇంకొక మంచి సాంగ్ వినేద్దాం, అండ్ దెన్ వీ విల్ టాక్ మోర్.

వెల్కమ్ బ్యాక్. దట్ వాజ్ అనదర్ బ్యూటిఫుల్ సాంగ్ కదా, ఫ్రమ్ ప్రేమికుడు. చాలా రోజులు అయిపోయింది ఈ పాట విని కూడా. సో మనము ఇప్పటి వరకు వెకేషన్, బీచ్ ఇవన్నీ మాట్లాడుకున్నాం, కానీ అసలు మ్యాటర్ ఏంటి అని అంటే ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అయిపోయింది బేసికలీ, రైట్? నాకైతే అసలు ఈ టైమ్ ఆఫ్ ది ఇయర్ అంటే చాలా చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఒక పండగ అయిపోతుంది, వెంటనే ఇంకొక పండగ ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోతాయి. ఏమంటారు, ఆటోమేటిక్ గా అలా ఒక ఫెస్టివ్ మూడ్ వచ్చేస్తుంది కదా అసలు. అండ్ ఇప్పుడు మనకి నెక్స్ట్ రాబోయేది ఏంటి, వినాయక చవితి. అసలు నాకు అనిపిస్తుంది ఎన్ని ఫెస్టివల్స్ ఉన్నా వినాయక చవితి అంటే మాత్రం ఏదో ఒక డిఫరెంట్ ఎక్సైట్మెంట్ కదండి. ఎస్పెషలీ మన 90s లో అసలు క్యాలెండర్ లో వినాయక చవితి అని చెప్పి మనకి తెలియడం ఆలస్యం. కాలనీలో ఒక కదలికలాగా వచ్చేసేది మాకు చిన్నప్పుడు. అసలు ఎవరింటి ముందో, లేకపోతే సాయంత్రాలు కమ్యూనిటీ హాల్స్ దగ్గర, లేక ఏ కాలనీలో మనందరికీ రామాలయాలు చాలా ఫేమస్ గా ఉంటాయి కాబట్టి అక్కడో గణేష్ కమిటీ డిస్కషన్ స్టార్ట్ అయిపోయావన్నమాట కదా. ఈసారి ఏ విగ్రహం ఎన్ని అడుగులు ఉండాలి, లాస్ట్ ఇయర్ కన్నా ఇంకొంచెం పెద్దగా చేద్దాము, ఎక్కడ పెడదాం, ఎన్ని రోజులు పెడదాం. అసలు పండగ రాకముందే పండగలాగా స్టార్ట్ అయిపోయేది. సో నేను అనుకున్నా ఈ రోజు మనము ఆ 90s వినాయక చవితి రోజుల్లోకి మళ్ళీ వెళ్లిపోదాం ఒకసారి, అలా మెమరీస్ అన్ని గుర్తు చేసుకుందామని. సో ఐ కేమ్ అప్ విత్ వేరియస్ యూనో కొన్ని డిఫరెంట్ సెగ్మెంట్స్ వినాయక చవితికి రిలేటెడ్ చేసుకుంటూ వచ్చాను. యాజ్ ఐ స్పీక్ ఆర్ యాజ్ ఐ టాక్ మీలో ఎవరన్నా దీనికి రిలేటబుల్ అనిపిస్తే, కనెక్ట్ అవుతున్నారు అనిపిస్తే తప్పకుండా కాల్ చేసి మీ మెమరీస్ అప్పట్లో నాతో షేర్ చేసుకోండి. ఆ షో ఈజ్ ఆల్ అబౌట్ నాస్టాల్జియా అండ్ వేర్ మెమరీస్ బికమ్ కాన్వర్సేషన్.

స్టేషన్స్ అన్నమాట, అదే మన మార్నింగ్ మంత్ర. సో మరి ఫెస్టివల్ వచ్చింది కాబట్టి, ఫెస్టివల్ నుంచి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒక మంచి థీమ్ సాంగ్ ఒకటి పెట్టాను అనమాట. దిస్ ఇస్ అన్ ఓల్డ్ వన్ ఫ్రమ్ కూలీ నెంబర్ వన్, చాలా చాలా ఫేమస్. సో లెట్స్ ఆల్ లిసన్ టు దాట్ అండ్ వీ విల్ టాక్ మోర్ అబౌట్ 90s వినాయక చవితి.

వెల్కమ్ బ్యాక్ అదన్నమాట. మంచి సాంగ్ థీమ్ సాంగ్ తోటి స్టార్ట్ చేసాం కదా. మనము వెరీ సూన్ ఇంకొక 5 మినిట్స్ లో మన ఫస్ట్ కమర్షియల్ బ్రేక్ లోకి వెళ్ళిపోతాం అన్నమాట. బట్ బిఫోర్ దాట్ వినాయక చవితి కాబట్టి మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి ప్రిపరేషన్స్ లో? నాకైతే ఫస్ట్ గుర్తొచ్చేది చందాలండి. అసలు ఒక రిసీట్ బుక్ పట్టుకుని కాలనీ అంతా తిరిగేవాళ్ళం అందరం, అంకుల్ వినాయకుడు చందా ఇవ్వండి అని చెప్పి. ఎవరు ఎంత ఇచ్చినా ఎవరు ఇంకా ఇవ్వలేదు అన్ని లెక్కలు రాసుకునే వాళ్ళం. గుర్తుందా పిల్లలం, మనం కూడా వాలంటీర్స్ లాగా ఏదో వెనకాల వెళ్లేవాళ్ళం అనమాట. ఆ తర్వాత అసలు డెకరేషన్ స్టార్ట్ అయ్యేవి కదండి, పండల్కి కట్టడాలు, లైట్స్ పెట్టడము, అసలు ఎవరి క్రియేటివిటీ వాళ్ళది అసలు నెక్స్ట్ లెవెల్ ఎక్సైట్మెంట్ ఎప్పుడు అని అంటే వినాయకుడి విగ్రహం కాలనీకి వచ్చినప్పుడు. ఏ లారీలోనో ట్రాక్టర్లోనో పెద్దగా వినాయకుడిని తీసుకొచ్చేవారు గుర్తుందా, మొత్తం కప్పేసి. అది అసలు అట్లా కాలనీలోకి ఎంటర్ అవ్వగానే పిల్లలందరూ అసలు అక్కడికే విగ్రహం దింపడానికి ఒక 10 మంది కలిసి అటు పట్టుకో ఇటు పట్టుకో ఇది స్లోగా చేయి అది స్లోగా చేయి అని జాగ్రత్తగా కిందికి దింపి అందరూ కలిసి మోసేవాళ్ళు. మనం అలా నుంచి ఎక్సైట్మెంట్ తోటి అలా చూసేవాళ్ళం అనమాట. అదేదో ఒక స్పెషల్ ఎక్సైట్మెంట్ ఉండేది కదండి. అసలు వినాయకుడు వచ్చేసాడు అంటే పండగ అఫీషియల్లీ స్టార్ట్ అయినట్టే అనిపించేసేది. సో మీరు మీ చిన్నప్పుడు మీ కాలనీలో వినాయకుడు వచ్చిన రోజులు ఏమన్నా మీకు గుర్తున్నాయా? అండ్ బిఫోర్ ఐ ప్లే ద సాంగ్, I wanted to talk about our first announcement. Morning ee roju nenu drive cheskuntu ostunappudu haayiga ala paatlu vintu unna anamata. Ninna sayantram kuda ala tea taagutu car lo ostunte ala favorite songs telugulo ala play avutu undinayi anamata. Entha baaga anipinchindante asalu manam ekkadunna mana telugu music, mana conversations or entertainment anni manthone untayi, and that is through Radio Surabhi. So mee andarki telusu kada Radio Surabhi app ni ippudu iOS and Android లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో యూ కెన్ ట్యూన్ ఇన్ టు 107.9 FM HD3. ఎవ్రీ సాంగ్, ఎవ్రీ స్టోరీ, ఎవ్రీ మెమరీ, దట్ ఈస్ రేడియో సురభి, సౌండ్స్ లైక్ హోమ్. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ లో కూడా మమ్మల్ని ఫాలో అవ్వండి. అదే రేడియో సురభిని ఫాలో అవ్వండి. సో ఇప్పుడు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ లైన్అప్ చేశాను, అండ్ అది వినగానే మీ కమర్షియల్ లోకి వెళ్ళిపోతారు. కమర్షియల్ నుంచి వచ్చిన తర్వాత వీ విల్ టాక్ మోర్ అబౌట్ 90s వినాయక చవితి మెమరీస్ అన్నమాట.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi, meeku andisthundi Project W, Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi, 107.9 FM HD3.
2: హాయ్ నేను మీ ఆర్తి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో సురభి అని కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3 లో మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
1: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పద
3: అక్క. లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
5: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
6: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
3: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్లిపోయినట్టు.
7: నీ కళ నిజం అవబోతోంది.
3: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
7: పరిష్కారం ఇచ్చిద్దాం. వెంటనే ఇండియా టుడేలో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.
6: ఇండియా టుడే స్పెషలైజెస్ ఇన్ నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, వెజ్ అండ్ నాన్ వెజ్ డిషెస్. ఫుడ్ క్వాలిటీలో ఏ మాత్రం కాంప్రమైజ్ లేకుండా దే గివ్ యూ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. విజిట్ ఇండియా టుడే అట్ 151 నార్త్ నోలన్ డ్రైవ్, సౌత్ లేక్, టెక్సస్. Or call them at 817-819-8888.
8: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, అర్వింగ్, క్యాజన్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్మౌత్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
9: Welcome back. You're listening to Morning Mantra, where memories become conversations. And nenu mi RJ Shruti Venkat, me Sunday morning companion, only on Radio Surabhi 107.9 FM HD3, sounds like home. So manamu commercial ki mundu we started talking about 90s Vinayaka Chavati. Okay, so nenu naaku gurtunna konni vishayalu

ఆ చింతపండు పులిహార ఇంగు వేసి ఆహా అసలు ఆ స్మెల్కి అసలు కిచెన్ చుట్టూ అలా రౌండ్స్ వేస్తూ అయిపోయినా అయిపోయినా అయిపోయిందా అని విసిగిస్తూ ఉండేవాళ్ళం అనమాట. మా అమ్మ అనేది పూజ అయ్యేలోపు మీరే తినేసేటట్టు ఉన్నారే అని అనేది అనమాట. ఒక పక్క అలా పూజ ప్రిపరేషన్స్ అలా అవుతూ ఉంటే మేమేమో అన్ని పూజకు కావాల్సిన సామాన్లన్నీ ప్రిపేర్ చేస్తూ ఉండేవాళ్ళం అనమాట. ఏంటి పూలు పత్రి పళ్ళు అన్ని రెడీ చేయడం, ఇంకొక పక్కన పాలవెల్లి ఉంటే పాలవెల్లి డెకరేషన్లు కూడా చేసేవాళ్ళం అనమాట. యాక్చువల్లీ నాకు పూజ ఒకటే కాదండి, అసలు ఆ మార్నింగ్ ఇంట్లో ఉండే హడావిడి, అందరం ఏదో ఒక పని చేస్తూ అలా హడావిడిగా కూడా ఎంతో బాగుండేది కదా అసలు అప్పట్లో. సో ఆ పండగ మెమొరీస్ ని ఇంకొంచెం మాట్లాడుకుందాం. అండ్ ఇంకొక మంచి సాంగ్ లైన్అప్ చేశాను. We will listen to that, but stay tuned. We'll be right back.

Well, that was Garshana for all of us. Beautiful song kada. Invaslaindi vini nenaithe chaala years ayipindi paata vini. So andike play chesanu anamata. So mana maatladukuntunnam Vinayaka Chaviti and 90s. So ఫస్ట్ ఏం మాట్లాడుకున్నాం, పూజ గురించి మాట్లాడుకున్నాం. పూజ ప్రిపరేషన్స్ అన్ని అయిపోయాయి. సో వీటన్నిటిలో ఒక మెయిన్ పాయింట్ ఏంటి అని అంటే, ఇంకొక ఇంపార్టెంట్ మిషన్ ఉండేదన్నమాట వినాయక చవితి అప్పుడు మా ఇంట్లో, పత్రి హంటింగ్ అనమాట. ఆల్రెడీ పూజకు కావాల్సిన పత్రి తెచ్చిపెట్టేవాళ్ళు, కాకపోతే కొంచెమే ఇచ్చేవాళ్ళు కాబట్టి మేము ముగ్గురం కాబట్టి కొట్టుకునే వాళ్ళమని చెప్పి, ఇంకా ఎక్స్ట్రా కొంచెం ఎక్స్ట్రా ఆకులు తీసుకురండి అని చెప్పి అమ్మ చెప్పేది అనమాట. సో దట్ వీ ఆల్ హ్యావ్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఆకులు అనమాట పూజలో పెట్టాలి. సో పీస్ మెయింటైన్ చేయడానికి అదొక సొల్యూషన్ అనమాట. ఏంటి ఎక్స్ట్రా పత్రి. సో అవన్నీ తీసుకొచ్చి పూజ దగ్గర కూర్చుని, అండ్ ఆల్సో ఫేవరెట్ బుక్స్ కూడా వినాయకుడు ముందు పెట్టేసి పూజలో మాత్రం చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసేవాళ్ళం కదా. కానీ అసలు ఈ పత్రి కలెక్ట్ చేయడానికి పొద్దున్నే నేను మా అక్క బ్యాగ్ వేసుకుని బయలుదేరేవాళ్ళం అనమాట, ఏ చెట్టు దగ్గర ఏ ఆకు దొరుకుతుందా అని చెప్పని. సో ఈ పూజ అంతా అయిపోయాక మనకి ఏమొస్తుందో తెలుసు కదా, ప్రసాదం, ఉండ్రాళ్ళు, కుడుములు, పాయసం. ఆహా, ఆ ప్రసాదాలన్నీ మంచిగా ఆరగించి అప్పుడు వినాయక చవితి పూర్తిగా అయినట్టు అనిపించేది అనమాట మాకైతే. ఏమంటారు, ఎంతమంది రిలేట్ అవుతున్నారు దీనికి? సో మీరు వింటున్నారు మార్నింగ్ మంత్ర విత్ మీ శృతి వెంకట్. సో ఈ స్వీట్ మెమరీస్ తో ఇంకొంచెం మ్యూజిక్ లో అలా వెళ్దాం, కాకపోతే ఇంకొక మంచి సాంగ్ కూడా లైనప్ చేసి పెట్టా. కానీ బిఫోర్ దాట్ ఇంకొక అనౌన్స్మెంట్. సో ఈ కంట్రీలో మనకి చాలా అసలు ఇంపార్టెంట్ ఏంటి, హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్సూరెన్స్, బీట్ మెడికల్, డెంటల్ ఆర్ విజన్, రైట్? కానీ డెంటల్ మనకి కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపిస్తూ ఉంటుంది కొన్ని కొన్నిసార్లు. సో మీరు మీ డెంటల్ హెల్త్ గురించి ఆలోచిస్తున్నారు అని అంటే, మీకు ఒక బంపర్ ఆఫర్ ఏంటి అని అంటే, ఇప్పుడు కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రే $29 కి మాత్రమే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరు? మన డాలిస్ మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ వాళ్ళు అనమాట. అసలు ఇప్పుడున్న రేట్ల కండి $29 అంటే ఇట్స్ ఎ హ్యూజ్ స్టీల్. సో ఆలోచించకుండా వెంటనే వెళ్ళండి, ఈ ఆఫర్ ని యూజ్ చేసుకోండి, మంచిగా డెంటల్ హెల్త్ కాపాడుకోండి. సో డెఫినెట్లీ డోంట్ మిస్ అవుట్ దిస్ స్పెషల్ ఆఫర్. And you can call them at 972-484-5400 or you can visit them at 3234 Forest Lane, Dallas, Texas. So, వెళ్తారు కదా మరి. సో ఇప్పుడు ఇంకొక మంచి సాంగ్ లైన్ అప్ చేశాను, ఇది విందాం. అండ్ వీ విల్ టాక్ మోర్ అబౌట్ 90s వినాయక చవితి.

ఆల్రైట్, వెల్కమ్ బ్యాక్. చెప్పాయి కదా బ్యూటిఫుల్ సాంగ్ అని. ఎంతమంది నాతో పాటు ఎంజాయ్ చేశారు, నేనైతే చాలా ఎంజాయ్ చేశానండి. చాలా రోజుల తర్వాత విన్నాం కదా. సో మనం మాట్లాడుకుంటున్నాము వినాయక చవితి ఇన్ 90s గురించి, రైట్? సో వినాయక చవితిలో మనము, సారీ అండి ఏదో నొక్కాను, మళ్ళీ ఏదో అయ్యింది, డిస్ట్రాక్ట్ అవుతున్నాను. ఓకే, సో మనం పూజ అయిపోయింది, పూజలో మనం అన్ని పూజ అయిపోయింది, పూజ అయిపోయిన తర్వాత పూజలో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తాము. యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసిన తర్వాత ప్రసాదాలు, మన ఫేవరెట్ ప్రసాదాలు అన్ని ఆరగించి కాసేపు ఏవో టీవీలో ఎంటర్టైన్మెంట్ షోస్ బాగా వచ్చేవి కదా, అవి చూస్తూ ఉండి ఈవినింగ్ అయితే ఏం చేసేవాళ్ళం అందరం, అక్కడికి వెళ్ళడానికి కాలనీ వినాయకుడిని చూడడానికి రెడీ అయిపోయేవాళ్ళం కదా. అసలు ఆ వినాయకుడిని కాలనీలో పెట్టిన తర్వాత

తర్వాత ఆ 11 డేస్ ఎంటర్టైన్మెంట్ వేరే లెవెల్లో ఉండేది కదా. అసలు ఈవినింగ్ ఎప్పుడు అవుతుందా అని వెయిట్ చేసేవాళ్ళం అనమాట. ఎందుకంటే ఈవినింగ్ అయిందంటే అందరం డిఫాల్ట్ గా అక్కడికే కదా, పూజ టైంకి అంతా అందరం వెళ్లేవాళ్ళం. అందరూ కలిసి ఇళ్లలో మన అమ్మలు అందరూ కలిసి ప్రసాదాలు చేసుకుని తీసుకొచ్చేవారు. అండ్ పూజ అయిపోయాక యాక్చువల్ ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అయ్యేది అనమాట. సినిమా సాంగ్స్ పెట్టేవాళ్ళు అండ్ సాంగ్ స్టార్ట్ అవ్వడం వాళ్ళ ఇష్టం. పిల్లలందరూ ముందుకొచ్చి తెగ డాన్సులు, ఎవరు చూస్తున్నారా, ఏం స్టెప్స్ వేస్తున్నావా, లేనే లేదు, అవేం పట్టించు వాళ్ళం కాదు. అసలు కొన్ని ఈవినింగ్స్ అయితే మాకు అప్పుడప్పుడు రిమెంబర్ అండి మూవీస్ కూడా ప్లాన్ చేసేవాళ్ళు అనమాట. వెరీ యూనో దే యూస్ టు అరేంజ్ స్క్రీన్స్ అండ్ కాలనీ అంతా కలిసి సినిమా చూడడం. అప్పట్లో అసలు అదొక థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ లాగా ఉండేది అనమాట. సో బేసికలీ మెయిన్ పాయింట్ ఏంటి అని అంటే అందరం కలిసి మన ఫ్రెండ్స్ తోటి ఆర్ మన నైబర్స్ ఫ్యామిలీ అందరం కలిసి ఈవినింగ్ మొత్తం అక్కడే ఉండొచ్చు అనమాట. అసలు ఏ ప్లానింగ్ లేదు, ఎవరికి ఫోన్ చేయనక్కర్లేదు, డీఫాల్ట్ గా అందరం సాయంత్రం వినాయకుడి దగ్గరే ఉంటాము, అక్కడే కలవచ్చు అని మాత్రం అందరికీ తెలుసు. ఆ 11 డేస్ వినాయక చవితి సెలబ్రేషన్ కన్నా అసలు మన కాలనీలో ఒక మినీ ఫెస్టివల్ ఎన్వైరన్మెంట్ ఆ వైబ్ ఉండేది కదా, అది మాత్రం ఎప్పటికీ మనకి గుర్తుండిపోయింది కదా. సో మీకు ఏమైనా మెమరీస్ ఉంటే షేర్ చేసుకోవాలి అనుకుంటే నాతో షేర్ చేసుకోండి. అండ్ అలా ఆ మూడ్ ని కంటిన్యూ చేస్తూ ఇంకొక మంచి పాట వినేద్దాం. వినిన తర్వాత వీ విల్ టాక్ మోర్ అబౌట్ వినాయక చవితి.

రైట్, వెల్కమ్ బ్యాక్. సో మనం మాట్లాడుకుంటున్నాం 90s వినాయక చవితి గురించి. సో మరి ఇక 11 రోజులు అయిపోయిన తర్వాత ఏమొస్తుందండి, నెక్స్ట్ నిమజ్జనమే కదా. సో అలా చూస్తూ చూస్తూ ఆ 11 రోజులు అయిపోయి ఫైనల్లీ నిమజ్జనం రోజు రానే వచ్చేసేది. ఆ రోజు మాత్రం ఎనర్జీ ఇంకొక లెవెల్ నెక్స్ట్ లెవెల్ ఉండదు, ఎస్పెషలీ బాయ్స్ కి కదా. అసలు వినాయకుడిని ఆ ట్రాక్టర్ మీద లారీస్ మీద ఎక్కించి దాన్ని మళ్ళీ మొత్తం పూలతో డెకరేట్ చేసి కాలనీ అంతా ఒకసారి అలా ఊరేగించి బయలుదేరేవాళ్ళు అనమాట. మ్యూజిక్, టప్పులు, డాన్సులు, గణపతి పప్ప మోరియా అని చెప్పి అరుచుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళు కదా. మేము అలా ఒక పక్కన నుంచునే వాళ్ళం అండి, ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు ఎలా చేసేవారు కాదు, వెళ్ళడానికి తప్పిపోతావు ఏదో అవుతుంది అని భయపడేవారు, విచ్ ఇస్ ఫేర్ ఎనఫ్. సో అలా నుంచునే వాళ్ళు అనమాట. సో కాలనీలో ఎవరైతే నార్మల్ గా డీసెంట్ గా కనిపించేవారో ఆ రోజు వాళ్ళ డాన్సులు అవి అలా చూసి నవ్వుకుంటూ ఉండేవాళ్ళం అనమాట. కొంత దూరం కాలనీ దాటేంత వరకు మేము కూడా ఆ ఊరేగింపులు అలా వెనకాల నడుస్తూ ఉండేవాళ్ళం అనమాట. కానీ ఇవన్నీ అయిపోయిన తర్వాత అండి చాలా అసలు ఎంటీగా అనిపిస్తుంది కదా, ఎందుకంటే ఆ 11 డేస్ మన ఈవినింగ్ రొటీన్ అంతా ఆ పండల దగ్గర ఫ్రెండ్స్, సాంగ్స్, పూజలు, సందడి అన్ని ఒకేసారిగా క్లోజ్ అయిపోయినట్టు అనిపించేది అనమాట. కానీ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అనే ఎక్సైట్మెంట్ తోటి వినాయకుడికి టాటా బాబాయ్ చెప్పేసేవాళ్ళం అనమాట. కానీ అలా ఉండేవి కదా మన 90s వినాయక చవితి రోజులు, అసలు బ్యూటిఫుల్ డేస్ అండి. సో ఇప్పుడు టైం ఫర్ ఎన్ అదర్ అనౌన్స్మెంట్. దిస్ ఈస్ అబౌట్ ఇండియా టుడే. సో డాలస్ లో ఉన్న ఫుడీస్ అందరికి లిసన్ అప్, మీకేమైనా వీకెండ్ ప్లాన్స్ ఉంటే మేక్ దమ్ డెలీషియస్ విత్ ద గ్రాండ్ వీకెండ్ బఫే అట్ ఇండియా టుడే రెస్టారెంట్. అ డెలీషియస్ స్ప్రెడ్ ఆఫ్ యువర్ ఫేవరెట్స్ ఆల్ ఇన్ వన్ ప్లేస్. అండ్ థర్స్డేస్ అయితే దే జస్ట్ గాట్ ఈవెన్ మోర్ బెటర్ విత్ ఇర్రెసిస్టబుల్ చాట్స్ అండి. వీకెండ్ బఫే, థర్స్డేస్ చాట్, అసలు ఇంకేంటండి ఇంకేం కావాలి చెప్పండి. అసలు ఇమ్మీడియట్ గా అందరూ హెడ్ టు ఇండియా టుడే రెస్టారెంట్. దే ఆర్ లొకేటెడ్ ఆన్ 151 నార్త్ నోలన్ డ్రైవ్, స్వీట్ 100, సౌత్ లేక్ టెక్సస్ 76092. సో ఇండియా టుడేకి ఆకలిగా వెళ్ళండి, హ్యాపీగా బయటికి రండి. సో వెరీ సూన్ మనము మన సెకండ్ కమర్షియల్ బ్రేక్ లోకి వెళ్ళిపోతాం అనమాట. బట్ వెళ్ళొచ్చాక మంచి ఫన్ గేమ్ సెగ్మెంట్ ఒకటి చేసుకుని వచ్చాను. లెట్స్ సీ ఇఫ్ యూ ఆల్ విల్ ఎంజాయ్ ఇట్. ఓకే, బట్ స్టే ట్యూన్డ్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogya Me Asalain Aishwaryam. Your daily dose of goodness. Me Arogya Nikapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: India ki teleport aithe enta baaguntundo.
4: What if India was just a tap away?
5: Just imagine meeru kallu moosi terchukone lopu mee dabbu India chelipothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow ups. With my pursue, sending money becomes hassle free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My pursue isn't just an app, it's your genie in the cloud. Download the my pursue app or visit mypursue.com. Or write to support at mypursue.com.
6: నాకు ఇంకా గుర్తుంది 20 years ago మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ Roties to everyday puja essentials. One name to go? Hareli. Hareli. Bringing the taste of home closer to you.
7: Amma, Saturday movie?
8: Mm-mm. Manapadi class.
7: Amma, old McDonald had a farm.
8: Uppu kappu rambu. Telugu padyam cheppu.
7: Uppu kappu rambu.
8: Routine Telugu tuition anukuntunara? Absolutely not. It is Silicon Andhra Manabadi. Taught by experienced and passionate volunteers, Manabadi is recognized by ISDs and offers world language credits. Meer ekkadunna mee intiki 3 nunchi 5 mile lopu Dallas lone 30 ki paiga schools lo 3000 ki paiga students unnaru. Silicon Andhra Manabadi. Telugu nerpinche chotu gaadu, Teluguni nilipe chotu. For more information visit manabadi.siliconandhra.org.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్ సెలబ్రేట్ ప్రౌడ్లీ సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్ దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్ సేఫ్టీ అండ్ రెస్పెక్ట్ లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్ చెక్ ఫర్ సిటీ పర్మిట్స్ అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్ ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్ ఫుడ్ ఆర్ స్టేజెస్ పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్ ఫాలో నాయిస్ లిమిట్స్ మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్ కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్ బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్ మేక్ యూర్ ఈవెన్ కంఫర్టబుల్ ఫర్ ఎవ్రీవన్ When we respect the community supports us.
9: All right, a very, very good morning, Dallas. Mi andariki. Meera vintunnaru, Radio Surabhi 107.9 FM, HD3, Sounds Like Home. And nenu, mi RJ Shruti Venkat. And ee roju manam, mana morning mantra show lo unnam, where memories become conversations anamata. సో టైమ్ 9 అయిపోయింది అందరూ మెల్లిగా లేచి కొంచెం ఫ్రెష్ అవుతూ ఇప్పుడే సండే అలా రిలాక్స్డ్ గా స్టార్ట్ చేస్తూ ఉండుంటారు కదా సో 8:00 లో మనము మన 90s వినాయక చవితి మెమరీస్ అన్ని అలా రివైండ్ చేసుకున్నాం అనమాట వీ టాక్డ్ అబౌట్ అసలు ఏం చేసేవాళ్ళము కాలనీలో చందాల దగ్గర నుంచి డిస్కషన్స్ చందాల దగ్గర నుంచి నిమజ్జనం వరకు కవర్ చేస్తాం అనమాట సో ఇప్పుడు కొంచెం ఆడుకుందాం ఓకే ఏంటి అని అంటే నేను ఒక గేమ్ తో వచ్చానండి వాళ్ళ గేమ్ పేరు ఇస్ బప్ప ఆర్ పాస్ అనమాట గేమ్ చాలా చాలా సింపుల్ నేను వినాయక చవితి

సిచ్యువేషన్స్ చెప్తానన్నమాట. అది మీరు చేసుంటే బప్ప అనాలి. అబే నేను ఎప్పుడు అలా చేయలేదు, నేను చాలా బుద్ధిమంతులం మేము అని అంటే మటుకు పాస్ అనొచ్చు అనమాట. కానీ ఆనెస్ట్ ఆన్సర్స్ ఉండాలన్నమాట. అండ్ ఎవరైనా రిలేట్ అయితే బప్ప అని అంటే కనుక ఒక మంచి మెమరీ ఆర్ ఎనీ ఫన్నీ ఇన్సిడెంట్ ఆర్ ఎనీ మెమరీ షేర్ చేసుకోవచ్చు. అండ్ ఎక్కడున్నా కూడా ఆడచ్చు, మీరు కార్ లో ఉన్నా ఇంట్లో ఉన్నా నాతో డెఫినెట్లీ ఆడచ్చు. అండ్ యు నో యూ కెన్ కాల్ మీ అట్ 9526361966. సో ఫస్ట్ వన్ ఏంటి అనంటే, పూజలో మంత్రం అర్థం కాకపోయినా పక్క వాళ్ళు చెప్తున్నారు కదా అని లిప్స్ మూవ్ చేస్తూ పూజ చేశారా? పూజలో మంత్రాలు అర్థం కాకపోయినా రాకపోయినా పక్క వాళ్ళు చెప్తున్నారు కదా అని లిప్స్ మూవ్ చేస్తూ పూజ చేశారా? So think about it. ఈ లోపు ఒక మంచి సాంగ్ మీకోసం.

0: ఆల్రైట్, దట్ వాస్ న్యూయార్క్ నగరం, బ్యూటిఫుల్ సాంగ్. సాంగ్ కి ముందు నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే, పూజ చేసేటప్పుడు పూజలో మంత్రం అర్థం కాకపోయినా పక్కన వాళ్ళు చేస్తున్నారు కదా అని లిప్స్ మూవ్ చేస్తూ పూజ చేశారా అని అడిగా. నాకైతే ఇంకా రెస్పాన్స్ రాలేదు. బట్ నా ఆన్సర్ ఏంటి అని అంటే, బప్ప అనే చెప్తా, ఎందుకంటే నేను పాస్ అని చెప్పను, నేనేం పెద్ద బుద్ధిమంతురాలిని కాదు. నాకు మంత్రాలు రాకపోతే చదివేదాన్ని కాదు గాని, లిప్సింగ్ చేసేదాన్ని కాదు గాని, ఎవరైతే అలా చేస్తున్నారో వాళ్ళని మటుకు చూసి నవ్వుకునేవాళ్ళం అనమాట. అది డెఫినెట్లీ చేసేదాన్ని. సో దాట్ వాజ్ మై ఆన్సర్. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ ఏంటి అని అంటే, పూజ చేస్తున్నప్పుడు వినాయకుడిని చూసిన టైమ్స్ కంటే ప్రసాదం ప్లేట్ వైపు ఎక్కువ సార్లు చూసారా? పూజ చేసేటప్పుడు వినాయకుడిని చూసిన టైమ్స్ కన్నా ప్రసాదం ప్లేట్ వైపు ఎక్కువ సార్లు చూసారా? మీ ఆన్సర్ బప్ప ఆర్ పాస్ నాకు చెప్పాలి అనుకుంటే కాల్ చేయండి 9526361966. ఇప్పుడు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ సఖీ. ఉప్స్, ఇదయిందండి, లోడ్ అవ్వట్లేదు యూట్యూబ్, ప్లీజ్ బేర్ విత్ మీ. ఎందుకు అవ్వట్లేదు? అమ్మా వచ్చేసింది, దేర్ యు గో.
1: దేశం మ్యూజిక్ సారిగమ కార్వా వెల్నెస్.

నేను చూడండి మ్యూట్ లోనే మాట్లాడేస్తున్నానండి మీతో. ఐ ఫర్గాట్ టు టర్న్ మై ఆన్ ఎయిర్ బటన్. సో బట్ ఎనీవేస్, సో దాట్ వాజ్ అ బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ సఖీ. సో నేను అడిగిన క్వశ్చన్ కి కాల్ రాలేదు, కానీ మా వాళ్ళు వాట్సాప్ లో ఏమంటున్నారంటే, అక్కడ అసలు ఎప్పుడన్నా వినాయక చవితి స్టార్ట్ ఆ ప్రసాదం ప్లేటు గుర్తుందా నీకు? అసలు ఆ ప్రసాదం ప్లేట్ గుర్తు రాగానే ఎవరైనా బప్ప అనే అంటారు, పాస్ అని ఎవరు అనరు. ఎందుకంటే ఇంట్లో పూజ స్టార్ట్ అవ్వగానే అమ్మ ప్రసాదం అన్ని రెడీ చేసి వినాయకుడు ముందు పెట్టేస్తారు కదా. సో అప్పటి నుంచి అందరి ఫోకస్ ఆ వినాయకుడి మీద కంటే ఆ ప్రసాదం ప్లేట్ మీదే ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి మా వాళ్ళు చెప్తున్నారు. సో ది ఆన్సర్ ఫర్ దాట్ ఈస్ బప్ప. నేనైనా అంతే, పూజ అఫ్ కోర్స్ నేను అటు ఇటు, కాకపోతే ఎస్ ఎక్కువ ప్రసాదం మీద అయితే డెఫినెట్లీ ఫోకస్ ఉంటుంది దాని పూజ. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే, మీ ఇంట్లో పూజ అయిపోయాక ఫ్రెండ్ ఇంటికి వినాయకుడిని చూడ్డానికి వచ్చాను అని వెళ్ళి అక్కడ ప్రసాదం కూడా తినేవాళ్ళా? నిజం చెప్పండి. ఓకే, సో మీ మళ్ళీ క్వశ్చన్ ఏంటంటే, మీ ఇంట్లో పూజ అయిపోయాక ఫ్రెండ్ ఇంటికి వినాయకుడిని చూడ్డానికి వచ్చానని వెళ్ళి అక్కడ ప్రసాదం కూడా తినేవారా? సో వినాయకుడి కోసం వెళ్ళేవారా లేకపోతే ప్రసాదం కోసం వెళ్ళేవారా? మీ ఆన్సర్ బప్ప ఆర్ పాస్ అని చెప్పాలి అనుకుంటే నాకు కాల్ చేయండి 9526611966. అండ్ ఈలోపు జల్సా నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం లైన్అప్ చేశాను.

0: రైట్, వెరీ సూన్ మనం ఇంకొక కమర్షియల్ బ్రేక్ లోకి వెళ్ళిపోతామండి. దెన్ వీఆర్ ప్లేయింగ్ బాపా ఆర్ పాస్. సో నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, మన ఇంట్లో పూజ అయిపోయాక ఫ్రెండ్ ఇంటికి వినాయకుడిని చూడడానికి వచ్చాను అని వెళ్లి అక్కడ ప్రసాదం కూడా తిన్నామా అని అడిగాను అనమాట. ఈ క్వశ్చన్ కోసం నాకు ఒక మంచి రెస్పాన్స్ వచ్చిందండి, బట్ కమర్షియల్ బ్రేక్ తర్వాత చెప్తాను. బట్ స్టే ట్యూన్, విల్ బి రైట్ బ్యాక్.
1: హలో డల్లాస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ది రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సిరమి.

0: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
0: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
3: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
2: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా. ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
1: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. సాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు. దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలర్ స్మైల్స్ and orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
4: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
5: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
4: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది. జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బిలవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సస్.
6: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
7: ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
6: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఎటుబిఎక్స్ యూడో స్పెషల్ థాలి, బిస్మిల్లాహ్, చీజ్ దోశ, పనీర్ దోశ, అన్ని చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పనీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా.
7: ఏంది బ్రో గని చెప్పినో? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
6: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనందవన్ ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ ఎ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి టెక్సస్.
1: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
8: ఇప్పటిదాకా నువ్వు చేసిన ఆఫర్ లెటర్లు
1: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
9: Welcome back. You are listening to RJ Shruti Venkat and we are on Morning Mantra Show, where memories are becoming conversations, only on Radio Surabhi 107.9 FM HD3. So manamu successful ga inko commercial break finish cheskuni vachesamu. So manamu we started a game segment called Papa or Pass. So nen basically, for those of you all who might have just tuned in, so nen basically I came up with few situations and avi aa situations ni questions laga marchan anamata, marchi అడుగుతున్నాను. అండ్ దెన్ మీ ఆన్సర్ ఒకవేళ మీరు అగ్రీ చేస్తే బప్పా అని, లేదు అని అంటే పాస్ అని చెప్పాలన్నమాట. సో నేను అడిగిన

అనుకున్నామండి. అండ్ బయటికి వచ్చాక వాళ్ళ ఫ్రెండ్ తోటి ఏంటా ప్రసాదం పెట్టలేదేంటి అని చెప్పి అనుకున్నారంట. అయితే వాళ్ళ ఫ్రెండ్ ఇమీడియట్ ప్రసాదం ప్రసాదం తినడానికి వచ్చావా, గణపతిని చూడడానికి వచ్చావా అంటే, వినాయకుని చూడడానికి వచ్చాను కానీ ప్రసాదం ఇవ్వడం వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కదా అని చెప్పేసి అన్నారు. సో దట్ ఈస్ పప్పా అనమాట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ శేఖర్ గారు ఫర్ కాలింగ్ అండ్ షేరింగ్ యర్ ఎక్స్పీరియన్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే, అసలు కాలనీలో వినాయకుడి దగ్గరికి డైలీ వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటి? కాలనీ వినాయకుడి దగ్గరికి డైలీ వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటి? పూజ కోసం వెళ్లేవారా, లేక ఫస్ట్ ఆఫ్ కోర్స్ అందరికీ ప్రయారిటీ పూజే ఉంటుందండి, బికాస్ మనం అక్కడ విల్ బి వన్ ఆఫ్ దోస్ ఆర్గనైజర్స్ కాబట్టి మనం ఉంటాము. పూజ కాకుండా లెట్స్ ఫోకస్ ఆన్ ద ఫన్ పార్ట్, ఓకే? సో ఫ్రెండ్స్ అందరిని కలుద్దామనా, లేక ఇంకా వేరే ఏదన్నా ప్రసాదాలు, డెఫినెట్లీ ఇంకా ఏదన్నా ఎనీథింగ్ దట్ యు గైస్ కెన్ థింక్ ఆఫ్ మీరు షేర్ చేసుకోవాలి అనుకుంటే నాకు కాల్ చేయండి. అండ్ మీ ఆన్సర్ బప్పాన పాసా, ఇది కూడా నాకు చెప్పాలన్నమాట. సో నేను శంకర్ దాదా జిందాబాద్ నుంచి ఒక మంచి సాంగ్ ట్యూన్ చేసి పెట్టాను, చూడు కాదు లైన్ చేసి పెట్టాను. ఏం మాట్లాడుతున్నావు, కాఫీకి టైం అయిందండి బేసికలీ అది. సో వినండి, స్టే ట్యూన్, విల్ బి రైట్ బ్యాక్.

back. That was a beautiful song kada. Nenu kuda ikkada manchi step list unnanandi paata vintu. So nenu adigina question enti anante mana bappar pass lo కాలనీ వినాయకుడి దగ్గరికి డైలీ వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటి? సో పూజ కన్నా ఫ్రెండ్స్ అందరూ అక్కడ కలవచ్చు అని ఉండేదా, ఇంకేదైనా వేరే మోటివ్ ఉండేదా అని అడిగాను అనమాట. దానికి ప్రసాద్ గారు రెస్పాన్స్ చూడండి, అసలు బా చిలిపి ప్రసాద్ గారు. సో డైలీ స్కూల్లో చూస్తూనే ఉండేవాళ్ళం అండి, కానీ నార్మల్ గా అయితే రెండు నూంజళ్ళు వేసుకుని స్కూల్ యూనిఫామ్ లో ఉండి అమ్మాయిలు వచ్చేవారు. ఈ వినాయక చవితి ఈవినింగ్ మాత్రం సడన్ గా లంగా ఓణి జడలు పూలు బ్యాంగిల్స్ తో రెడీ అయ్యి వచ్చేసేవారు. డైలీ ఆ 11 రోజులు కూడా అలానే చాలా చక్కగా రెడీ అయ్యేవారు. అప్పట్లో ఈ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ఏం లేవు, ప్రొఫైల్ పిక్ ఊరుకూరికే చేయడం చూడడానికి ఛాన్స్ కూడా ఉండేది కాదు. ఈ కాలనీలో వినాయకుడే మా సోషల్ మీడియా అని చెప్పంటున్నారు. పూజ 7 కి స్టార్ట్ అయితే అండి 6:30 గ్రౌండ్ లో అటెండెన్స్ చేసేసేవారంట. ఫస్ట్ వెళ్లి వినాయకుడికి ఆబ్వియస్లీ దండం పెట్టుకోవాలి కాబట్టి ఒక దండం పెట్టేసుకుని ప్రసాదం ఒక చేతిలో పట్టుకుని అటు ఇటు చూపులు దిక్కులు చూస్తూ ఉండేవారంట, ఎవరు బాగున్నారు ఎవరు ఎలా రెడీ అయ్యారు అని చెప్పి. సో అదండి అసలు ఆయన 90s వినాయక చవితి మెమరీ. అండ్ డెఫినెట్లీ ఇట్స్ బప్పా కదా, ఎందుకంటే వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటి అని చెప్పారు. సో భక్తి ఉండేదంట, ప్రసాదం ఉండేదండి, భక్తి ఉండేది, ఈ చిన్న చిన్న క్రష్లు కూడా ఉండేవి అని చెప్తున్నారు అనమాట. సో దాట్ వాజ్ అ బ్యూటిఫుల్ అండ్ ఫనీ మెమరీ అండి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ కొంచెం ఆనెస్ట్, ఇది కన్ఫ్యూషన్ రౌండ్ లాగా అనుకుందాం. ఓకే, సో వినాయకుడి దగ్గర ప్రసాదం ఒకసారి తీసుకుని కొంచెం సేపు తర్వాత మళ్లీ వేరే సైడ్ నుంచి వెళ్లి సెకండ్ టైం మళ్లీ లైన్ లో నిల్చున్నారా? ఈ క్వశ్చన్ కి ఎవరైతే బొప్ప అని అంటారో వాళ్ళకి అసలు నా ఫుల్ రెస్పెక్ట్స్ అండి, ఎందుకంటే ఐ టెల్ యూ ది ఆన్సర్ లేటర్, ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఇట్ నౌ. బట్ బిఫోర్ దాట్ ఇంకొక మంచి సాంగ్ ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేయాలి అనుకుంటే నాకు కాల్ చేయొచ్చు 9526361966.

రైట్. సో నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, వినాయకుడి దగ్గర ప్రసాదం ఒకసారి తీసుకుని కొంచెం సేపు తర్వాత వేరే సైడ్ నుంచి వెళ్లి సెకండ్ టైం మళ్ళీ లైన్ లో నిల్చున్నారా అని అడిగాను అనమాట. దానికి నాకు ఇంకా రెస్పాన్స్ కాల్ రూపంలో రాలేదు, కానీ నా ఎక్స్పీరియన్స్ ఏంటి అని అంటే బప్ప. ఎందుకు అని అంటే, నేను అప్పట్లోనే కాదు ఇప్పుడు కూడా నాకు ఎక్కడన్నా, మొన్న రీసెంట్ గా రాధాకృష్ణ టెంపుల్ లో వాలంటీరింగ్ చేశామండి. సో చేసినప్పుడు వాళ్ళది నిత్యాన్నదానం ఉండింది, మహాప్రసాదం. సో ఒక ప్లేట్ అయ్యింది, తిన్నాను, కానీ చాలా చాలా ఆకలేసింది. అండ్ ప్రసాదం చాలా చాలా బాగుండిందండి. కాసేపు ఆగి మళ్ళీ వెళ్ళి ఇంకో ప్లేట్ తెచ్చుకుని తిన్నాను అనమాట. సో మై ఆన్సర్ టు దిస్ ఇస్ బప్ప. సో ఆబ్వియస్లీ రైట్, కానీ అప్పట్లో మన కాలనీలో వినాయకుడి దగ్గర అసలు ప్రసాదం పంచే వాళ్ళ దగ్గర ఒక స్ట్రాటజీ ఉండేది కదా. సో ఫస్ట్ టైం ఇన్నోసెంట్ ఫేస్ తోటి వెళ్లేవాళ్ళం అనమాట, తినేసాం. కానీ కొన్ని కొన్ని ప్రసాదాలు అసలు తెగ బాగుండేవండి, అసలు ఓకే ఇంకో రౌండ్ ఏమన్నా ఛాన్స్ ఉందా అని అనుకుని మళ్లీ లైన్ లో వెళ్తే, మన దరిద్రానికి అందరూ మాకు తెలిసిన వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళు గుర్తుపెట్టేసేవాళ్ళు అనమాట, ఇందాకే కదా నీకు ఇచ్చాను అని చెప్పేసి అనేసేవారు. మనమేమో లేదండి ఇది నాకు కాదు ఇలాకో వీళ్ళకో అని చెప్పి తెచ్చుకోవడం, మళ్ళీ ఇంకో రౌండ్ వేసేయడం. లేదు అని అంటే కాసేపు అయ్యాక తప్పుకుంటారు కదా ప్రసాదం ఇచ్చే ఆంటీ అంకుల్ ఇంకో ఫ్రెష్ బ్యాచ్ వస్తారు కదా, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర కూడా వెళ్లి ప్రసాదం తెచ్చుకుని తినేవాళ్ళం. సో ఐఎమ్ బప్ప గ్యాంగ్ అనమాట ఇన్ దిస్ సినారియో. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే, కాలనీలో వినాయకుడి దగ్గర మనం సాంగ్స్ పెడుతూ ఉంటాం కదా, సాంగ్స్ అయినప్పుడు అస్సలు డాన్స్ చెయ్యను అని చెప్పి సైడ్ లో నిల్చుని ఫేవరెట్ సాంగ్ రాగానే అసలు ఫస్ట్ డాన్స్ చేసింది మీరేనా? సో నాకు ఆన్సర్ చెప్పాలి అనుకుంటే యూ కెన్ కాల్ మీ అండ్ మీ ఆన్సర్ బప్పానా పాసా చూద్దాం. సో ఇప్పుడు జీన్స్ మూవీ నుంచి ఒక పాట లైన్అప్ చేశాను, ఎందుకంటే కొంచెం రీసెంట్ టైమ్స్ లో ఇన్స్టాగ్రామ్ లో బాగా ట్రెండ్ అయింది కదా ఈ డాన్స్ ఈ స్టెప్స్. సో ఐ థాట్ let's listen to that and go back to those days and recollect any memories related while this movie was on.

0: ఆల్రైట్, అలా చూస్తూ చూస్తూ టైమ్ పదైపోతుందండి. ఈ రోజు షో మంచిగా మనం వినాయక చవితి, 90s వినాయక చవితి గురించి మాట్లాడుకుంటూ టైం గడిపేశాము. అండ్ వీ ప్లేడ్ నైస్ గేమ్ సెగ్మెంట్ రిమినైజింగ్ ఆల్ దోస్ 90s మెమరీస్. అండ్ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. సో నెక్స్ట్ రేపు వినాయక చవితి కాబట్టి మీ అందరికీ అ వెరీ వెరీ హ్యాపీ వినాయక చవితి. అందరూ బాగా సెలబ్రేట్ చేసుకోండి, ఎంజాయ్ చేయండి, ప్రసాదం తినండి, నన్ను కూడా గుర్తు చేసుకోండి. అండ్ ఇప్పుడు మిమ్మల్ని ఇంకా ఇంకా ఎంటర్టైన్ చేయడానికి మన భాస్కర్ గారు ఆల్రెడీ వచ్చేసి ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారన్నమాట. సో 2 hours నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్, సారీ 3 hours నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్. సో సో లుకింగ్ forward to and see you all next Sunday same time 8 to 10. Me Mali Mantrala and this is Yashruti Venkat signing off, and you all have a happy happy Sunday.
1: Thank you. Kani konjam tappu na vaipu undi.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ అవార్డ్స్ కంప్లైంట్స్.
1: ఆయుష్మాన్ భవ ఆరోగ్యమే అసలైన ఐశ్వర్యం. యువర్ డైలీ డోస్ ఆఫ్ గుడ్నెస్. మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు
2: ఆయుష్మాన్ భవ ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
3: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppadikappudu taazaga pan to plate is our concept. Nooru rinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
4: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
5: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
4: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
6: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ఈ స్వదేశీ వే.

రేడియో సురభి శ్రోతలందరికీ శుభోదయం. ఈనాటి కార్యక్రమానికి ఆత్మీయ స్వాగతం. ప్రతి శనివారం ఆదివారం ఉదయం 10 నుంచి 1 గంట వరకు ప్రసారమయ్యే సిగ్నేచర్ షో. ఇవాళ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా నేను భాస్కర్ రాయవరం. మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. రేపు పండుగ రానున్నది. ఆ సందర్భంగా వినాయక చవితి పాటలన్నీ ఎన్నెన్నో ఉండేవి, భక్తి పాటలు. ఈ మధ్య కాలంలోనే వచ్చిన ఈ పాట సంస్కృతంలో ఉంటుంది, కానీ ఒక దగ్గర దగ్గర 100 మిలియన్ వ్యూస్, 200 మిలియన్ వ్యూస్ లెక్కలేదు అసలు. శంకర్ మహాదేవన్ గారి స్వరంలో అజయ్ అతుల్ వారిద్దరు స్వరపరిచిన ఏకదంతాయ వక్రతుండాయ అన్నది. ఇది ఎన్ని రకాల ప్రదర్శనల్లో, ఎన్ని చోట్ల, ఎన్ని రకాల కార్యక్రమాల్లో ఈ పాటని అలా కలిపేసుకుని చేసేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఆ ధ్వనితోటి ఈనాటి కార్యక్రమాన్ని మొదలు పెడదాము అనిపించి దాంతో మిమ్మల్ని అందరినీ కూడా సిగ్నేచర్ షోకి ఆహ్వానిస్తూ ఉన్నాను. రేడియో సురభి 107.9 FM HD3 కాకుండా రేడియో సురభి యాప్ ద్వారా వినొచ్చు మీరు, radiosurabhi.com వెబ్సైట్ ద్వారా వినొచ్చు. అండ్ దెన్ ఆల్సో ఫాలో అస్ ఆన్ ఆల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. రేడియో సురభి ఈజ్ ఆన్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ లో అన్ని చోట్ల రకరకాల విషయాలన్నీ, సంగతుల్ని మీకు ఆ ఛానల్స్ ద్వారా కూడా అందిస్తూ ఉంటాం. నిన్న వినాయక చవితి సందర్భంగా మేక్ గణేష, టేక్ గణేష్ ఇంట్లో కొడుకు వచ్చి స్టూడియోలో మంచిగా వినాయకుడిని తయారు చేసి తీసుకెళ్లిన వాళ్ళు, పార్టిసిపేట్ చేసిన వాళ్ళు అందరూ థ్యాంక్ యూ సో సో వెరీ మచ్ అందరికీ కూడా. అండ్ ఆ ఫెస్టివిటీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని కొనసాగిద్దాం, ఎందుకంటే వినాయక చవితి చాలా చాలా ఆహ్లాదకరమైన పండుగ, చాలా ఆనందకరమైన పండుగ. మా శృతి కూడా ఇందాక తను కూడా ఇదే మనందరికీ కూడా వినాయక చవితి అనగానే ఎన్నో జ్ఞాపకాలతో ముడివేసుకున్నది. అలాంటి జ్ఞాపకాలు మనం ఇక్కడ ఈ దేశంలో మన పిల్లలకి తయారు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ ప్రక్రియలో రేడియో సురభి చేస్తున్న ఆ వినాయక విగ్రహం తయారు చేయడం అనే వ్యవహారం ఏదైతే ఉందో అది పార్ట్ ఆఫ్ దాట్. హోప్ఫుల్లీ పిల్లలకి మంచి మెమరీస్ కలెక్ట్ చేసే ప్రక్రియలో అది ఒకటి అయిపోతుంది. మనకు ఎలాగైతే జ్ఞాపకాలు ఉన్నాయో మన పిల్లలకి కూడా అలాంటి జ్ఞాపకాలు ఇద్దాం. చక్కగా వినాయక చవితిని చాలా ఆనందకరంగా జరుపుకుందాం. కొన్ని పాటలు విందాం, తర్వాత మీరు కోరిన పాటలు వినిపిస్తాను. మొత్తం 3 గంటలు భక్తి ఏమి అక్కర్లేదు, నేను చక్కగా అన్ని రకాలు కలుపుకుంటూ వెళ్దాం. వినాయక చవితి గురించి కూడా కాసేపు మాట్లాడుకుందాం. మీ వ్యాఖ్యాత నేను భాస్కర్ రాయవరం, మీరు వింటున్నది రేడియో సర్వీలో సిగ్నేచర్ షో.

మీరు విన్న ఆ పాట కూలీ నెంబర్ 1 సినిమా నుంచి. ఇదిలీ అంటే వినాయకుడి పాటలు సినిమాల్లో పెడుతూ ఉంటారు, అది జనరలీ పండగ రిలీజ్ చేసిన సినిమాలో లేకపోతే ఇలాగా. ఈ కూలీ నెంబర్ 1 లో ఇది బాలసుబ్రహ్మణ్యం గారు, ఇళ్ళరాజు గారి ట్యూన్. అది చాలా బాగా హుషారుగా పాడతారు ఆయన బాలు గారు, కావాల్సిన ఎనర్జీ దానికంతా కూడా. ఇది అంటే సినిమాల్లో భక్తి పెట్టడం అనేది ఎందుకు పెడతారు అంటే, ఒకటి మాస్ అపీల్ కోసం. అక్కడ జనాలందరూ ఆ పాటలను వినడం వల్ల అందులో విషయాలు తెలుసుకుని, ఇప్పుడు దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా అని రాస్తారు, ఉండ్రాళ్ళయ్యా. ఉండ్రాళ్ళయ్యా అంటే ఏమిటనగానే బహుశా ప్రశ్న వస్తుంది కదా, అది ఏమిటి ఎందుకు రాశారు ఉండ్రాళ్ళయ్యా అని అనేది. ఇవాళ రేడియో సర్వీలో వినాయక చవితి పండుగకి వైబ్స్ ఆల్రెడీ మనం తయారు చేసేసాం మొత్తం. నేనంతా హంగామా విగ్రహాలు తయారు చేయడం నాకు అంటే నోస్టాలజీ అంటాం కదా, అంటే మనకు పాత జ్ఞాపకాలు గుర్తొస్తాయి. నాకైతే వినాయక చవితి గుర్తురావు, వినాయక చవితి అని గుర్తొచ్చేది బొమ్మలు చేయడమే. వినాయక చవితికి చెయ్యాలి. నాకు బాగా గుర్తుండే చెల్లోకి తిండాడు మా తాతగారు, బాగా హాస్య ప్రియులు ఆయన, ప్రతి మాటకి నాలుగో మాటకి పంచులైన ఉంటున్నాయి ఆయన దగ్గర నుంచి. ఇలా విగ్రహాలు చేస్తున్నాను నేను మా బాబాయ్ రాయారంలో కూర్చొని. పెరట్లో చుట్టిల్లు అంటాం, చుట్టిల్లు అంటే వెనకాల ఇంటికి వెనకాల కొట్టం ఉంటుంది, ఆ కొట్టం పైన ఆకారము గుండ్రంగా ఉంటుంది, దాన్ని చుట్టిల్లో ఉంటాం. ఆ చుట్టిల్లు ఆనుకుని అటువైపు బాత్రూమ్లు అవన్నీ ఉంటాయి. సో దట్ అక్కడ వచ్చిన ఆ చుట్టిల్కి బయట ఇట్లా ఓపెన్ స్పేస్ లో వరండలాగా ఉంటుంది, అక్కడ ఇలాంటి పనులు చేసుకోవడానికి వ్యవహారానికి బాగుంటుంది. మట్టి అంతా వేసుకుని అక్కడ పిసికి అంతా తయారుగా సిద్ధంగా పెట్టి నేను చిన్న విగ్రహం చేసేవాళ్ళం. చేస్తున్నా చేస్తున్నా మేము ఏమైనా కష్టపడుతుంటే, అరే మీరు వినాయకుడు చేస్తే నేను వాళ్ళ బాబుని చేస్తాను, వాళ్ళ బాబుని చేస్తారా అని చెప్పి ఆ మట్టి తీసుకుని ఇలా శివలింగం చేసి ఇలా చేతి ఇలా చుట్టేసి ఇలా పెట్టి ఇదిగో అనేవాళ్ళు అనమాట మా తాత. సో శివలింగాన్ని చేయడం చాలా ఈజీ కదా, వినాయకుడిని చేయడం కష్టం.

సో అది ఆశ్చర్యం అనమాట. నాకు ఎప్పుడు వినాయకుడి బొమ్మ చేస్తున్నా సరే అది గుర్తొస్తుంది. అండ్ ఇక్కడ ఈ దేశంలో చేయడం చాలా చాలా తేలిక, ఎందుకంటే ఆ రిసోర్సెస్ పట్టుకురావడం, మట్టి తీసుకురావడం ఇవన్నీ కూడా ఇక్కడ ఇంకా కొంచెం అవి తెలుసుకుంటే గనక అవి ఎక్కడ దొరుకుతాయి ఏమిటి వాటిని తీసుకొచ్చి ఎలా చేయొచ్చు ఏంటని చాలా తేలిక, ఎందుకంటే ఆ రిసోర్సెస్ పట్టుకురావడం, మట్టి తీసుకురావడం ఇవన్నీ కూడా ఇక్కడ ఇంకా కొంచెం అవి తెలుసుకుంటే గనక అవి ఎక్కడ దొరుకుతాయి ఏమిటి వాటిని తీసుకొచ్చి ఎలా చేయొచ్చు ఏంటని ముందు పనిముట్లు అవసరం, పనిముట్లు బాగా తెచ్చుకోగలిగితే చేయడం తేలికవుతుంది. అవి తెలుసుకోవడం కొద్ది సమయం పట్టింది. అమెరికాలో ఇక్కడ దొరుకుతుంది అక్కడ దొరుకుతుంది, నేను కన్స్ట్రక్షన్ సైట్కి వెళ్ళి మట్టి తవ్వుకొని తీసుకొచ్చావండి. తర్వాత ఎవరు చెప్పారు అవసరం లేదు, నువ్వు వెళ్ళవసుకో హోమ్ డిపోకి వెళ్తే అక్కడ చక్కగా శుభ్రమైన మట్టి అమ్ముతారు అది తీసుకొచ్చి చేసుకోవచ్చు అని చెప్పి ఇలా అమెరికాలో కూడా దానికి సంబంధించిన జ్ఞాపకాలు సంతరించుకొని నా పండుగ వినాయక చవితి. మీరు చేయాల్సింది ఏంటంటే వినాయక చవితి అంటే కథలు కదా, ఇలాంటి కథలు చెప్పుకోవడం, ఇలాంటి జ్ఞాపకాలు చెప్పుకోవడం ఇలాంటివన్నీ. సో మరి మీకు వినాయక చవితి కథ ఏమిటి, దాంట్లో మనం ఎలా అన్వయించుకోగలం మోడర్న్ లైఫ్ కి? దాన్ని పిల్లలు చెప్పేటప్పుడు వాడు ప్రతిసారి అడుగుతూ ఉంటారు, హౌ ఈస్ దట్ అప్లికబుల్ నౌ, ఇప్పుడు ఏమిటి ఊరికే కథ వినేయండిరా కథలాగా అనేది అది ఒక ఎత్తు అయితే వాళ్ళు లాజికల్ గా ఏదో ప్రశ్నలు అడుగుతూ ఉంటారు, అడిగినప్పుడు దానికి ఏం చెప్తారు మీరు సమాధానం అనేది కూడా నాకు మతలబ్ కావాలి. సరే వినాయక చవితి కథ ఎవరికైనా పిల్లలకి ఇప్పటికే చెప్పి ఉంటే కనుక వాళ్ళు ఒకవేళ నాకు చెప్పాలనుకుంటే స్టూడియో ఫోన్ చేయండి 9726361966. ఇంకొక వినాయకుడు అంటే ఏం చేస్తారు ఎప్పుడు ప్రార్థిస్తారో చెప్పి ఇంకొక పాట.

ఎంతో లోతైన భావాన్ని కూడా అందరికీ అర్థమయ్యేలాగా అలా అలా మంచి మంచి పదాలు, తేలికైన పదాలు వేస్తూ సరళం రాశారు.

శాస్త్రి అంటారు కదా, అలా సరళంగా రాసే శాస్త్రి రామజోగయ్య శాస్త్రి. చెవులారా వింటూనే ఎంత పాఠమైనా ఈజీగా తలకెక్కే ఐక్యూ నువ్వు, కనులారా చదివింది ఒకసారి అయినా కళ్ళలోనే మర్చిపోయే మెమరీ ఇవ్వు. చదివిన ప్రశ్నలని పరీక్షలోనే రానివ్వాలి, చదివిన ప్రశ్నలే రావాలి. ఇంపార్టెంట్ ప్రశ్నలను టిక్కులు పెట్టుకుంటాం కదా, అవి రావాలన్నమాట. 20 ఉంటే 10 చదువుతాం మనం. అక్కడ ఛాయిస్ వదిలేస్తాం ప్రిపరేషన్లో, పరీక్షలో కూడా ఛాయిస్లు వదిలేస్తాం. ఇన్ని వదిలేసిన తర్వాత అక్కడ కూడా నేను చదివిన వస్తే నాకు ఛాయిస్లు వదలడానికి తెలుగ్గా ఉంటుంది మిగతావని. చదవానిది ఏదైనా ఛాయిస్లో పోని వాళ్ళని చెప్పడం, ఒక్కో దండానికి ఒక్కొక్క మార్క్ పడాలట, ఏ టెన్షన్ దొరికిరాని ఏకాగ్రత ఇవ్వాలట, ఆన్సర్ షీట్ పై ఆగిపోయిన కలం ఇవ్వాలట, ఆ కలమని రాయడం పెన్ అని రాస్తారు. ఇలా తిరు తిరు అని రాయడం చాలా బాగా అనిపించింది నాకు. తిరు అనే శబ్దం తిరుపతి, తిరుమల, తిరు అనే శబ్దం దేనికి సంబంధించింది? ఏ తిరు అనేది ఇంకొక సంస్కృత పదానికి సమానమైనది, అదే అదేమిటో తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి. తిరు తిరు అంటే ఏమిటి, తిరు అంటే ఏమిటి, స్టూడియో ఫోన్ చేయండి. 9726361966. మీరు వింటున్నది రేడియో సర్భిలో సిగ్నేచర్ షో. ఇవాళ మీ వ్యాఖ్యాతగా నేను భాస్కర్ రాయవరం. తిరు తిరు గణనాథ దిద్దిత్తాయి అని స్వరానికి రాశారు దేవతి ప్రసాద్ గారి ట్యూన్. ఇది 100% లావ్ దగ్గర నుంచి, ఆ సినిమా నుంచి తీసుకున్నది. ఇందులోనే ఆయన ఏం చేశారు, వినాయక చవితిలో తలస్నానం పూజించానంటూ కోపంగా షాంపూలు ఇవన్నీ బానే ఉన్నాయి, కానీ అక్కడ తలనే మార్చే తండ్రి గారి కొడుకు మీరు. తండ్రి తలను మార్చేస్తాడు, కథ చెప్పాడు ఇక్కడ మనకి. మీరు తలుచుకుంటే తలరాతలు తారుమారు, వినాయకుడు ఈ కథలోనే ఉంటుంది అంతా కూడా. భారతం రాసిన చేత్తో బ్రతుకుని దిద్దాయి బంగారు అని చెప్పి ఆయన భారతం రాశాడు అనేది ఎలా తెలుస్తుంది మీకు, అది ఎవరికన్నా తెలిస్తే అవన్నీ విశేషాలు మీతోటి మాట్లాడుకుందామని ఇలా కార్యక్రమాన్ని నడిపిద్దాం. ఇవాళ చక్కచక్కటి పాటలు విందాం. తిరు అంటే ఏమిటి, ఈయన ఎందుకు భారతం రాశాడు, దాని వెనకాల కథ ఏమిటి, ఈయన ఎవరు, ఎవరు ఈయన, ఆయన గురించి తెలుసుకోవాలిగా మనం. వినాయక చవితి సందర్భంగా ప్రత్యేకంగా నడిచేది ఏమిటంటే కథ. వినాయక చవితి వ్రతం చేస్తాం కాబట్టి అందులో కథ ఉంటుంది. ఆ కథ కమామిష్ తెలుసుకుంటూ సరదా కబులు చెప్పుకున్నాం. కానీ కబులు చెప్పాలంటే నేను ఇలా మాట్లాడుకుంటూ వెళ్తాను, నాకేం మైకాసురుడు నేను, కానీ మీరు ఫోన్ చేసి మాట్లాడాలి. ఆయన ఎవరో ఈ పాటలో చెప్తారు, వినండి. 9726361966 రేడియో సురభి. అమెరికాలో తెలుగు నేస్తం. ఫీల్స్ లైక్, సౌండ్స్ లైక్ హోమ్.

0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 9194914514. రాధికా, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్, ఓకే? షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర? టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హ్యావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
1: కవింతలకి కేరింతలకి కేరఫ్ అడ్రస్, రేడియో సురభి.
0: రేడియో సురభి KDXX 107.9 FM, HD3, లూయిస్విల్, టెక్సాస్, అమెరికాలో తెలుగు నేస్తం.
2: You're listening to Radio Surabhi 107.9 FM, HD3.

మీరు బ్రేక్ ముందు బ్రేక్ బ్రేక్ తర్వాత విన్న ఆ పాట వినాయక చవితి సినిమా నుంచి. ఈ పాటని రచించిన వారు దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు. ఎవరవయ్యా ఈ ఏ దివ్య భువి నుండి దిగి ఈ అమ్మ ఒడిలోన ఒదిగి ఆమె ఉన్నదే దివ్య భూమి.

0: ఎన్నెన్ని వింతలో ఎన్నెన్ని కోరికలు నిండినే కన్న ఎన్నెన్నో స్వప్నాలు పండి ఈ చిన్నారి మూర్తివైనావో, ఈ రేడు లోకాలు ఏలేవో అని చెప్పి అప్పుడే పుట్టిన పసిబిడ్డను పట్టుకుని అమ్మవారు పాడే పాట. ఎంత గొప్పగా ఆయన గురించి చెప్పేశారు, వినాయకుడి గురించి. అక్కడ పార్వతీదేవికి పుట్టిన బిడ్డ మామూలుగా ఉంటాడు చూడడానికి. తర్వాత వినాయకుడుగా వస్తారు, ఆయనకి ఏనుగు తల వస్తుంది. ఎలాగా ఏమిటనేది కథలో ఉంటుంది. కథ చెప్పేవాళ్ళు ఎవరినో ఫోన్ చేస్తే బాగుంటుంది. సరే సరే, మనము రేడియో సర్వీలో సిగ్నేచర్ షో పెట్టినాం. మనం ఇలా ఇవన్నీ చేసుకుంటూ రేపు పొద్దున మళ్ళా వర్క్ డే స్టార్ట్ అవ్వగానే అటు ఇటు పరిగెత్తడం ఇవన్నీ ఉంటాయి కదా. వీకెండ్ ప్లాన్స్ కోసం మీకు ఇండియా టుడే గురించి చెప్తున్నా, వాళ్ళ హ్యాపీ అవర్స్ ఉంటాయి సాయంత్రాలు ఇవన్నీ కూడా అని. బట్ వీకెండ్ ప్లాన్స్ ఉంటే ఏం చేయాలంటే, డెలీషియస్ గ్రాండ్ వీకెండ్ బఫే ఉంటుంది ఇండియా టుడే రెస్టారెంట్ లో. స్ప్రెడ్ ఆఫ్ ఫేవరెట్స్ అన్ని ఒక చోట. అండ్ థర్స్డేస్ ఇర్రెసిస్టిబుల్ చాట్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. వీకెండ్ బఫే థర్స్డేస్ చాట్. హెడ్ టు ఇండియా టుడే రెస్టారెంట్, 151 నార్త్ నోలన్ డ్రైవ్, సీట్ 100 ఇన్ సౌత్ లేక్ టెక్సస్. ఇండియా టుడే, కమ్ హంగ్రీ లివ్ హ్యాపీ. అలాగే మీకు డెంటల్ హెల్త్ ఇష్యూస్ గురించి ఏమైనా వర్రీస్ ఉంటే గనక, ఎందుకంటే అసలే ఉండ్రాల సీజన్, స్వీట్లు ఇక్కడి నుంచి మొదలవుతాయి. స్వీట్లు ఇంకా స్వీట్లతో పాట్లు, మరి అవన్నింటి నుంచి మన దంతాన్ని పరిరక్షించుకోవాలి. ఎందుకంటే ఆయన ఏక వక్రతుండం, ఏకదంతం. ఆయన దగ్గర ఒక పన్ను పెట్టుకున్నారు. ఆయన ఒక పన్ను ఎందుకు ఉంది, రెండో పన్ను ఎందుకు లేదు, ఇది కూడా చెప్పాలి మీరు నాకు. ఇవన్నీ ధర్మ సందేహాలు నాకు. అక్కడికి వెళ్తే, మీ దగ్గరికి వెళ్తే మీ పళ్ళు, మీకు 36 పళ్ళు ఉంటాయి, 32 పళ్ళు రాలగొట్టాలి, 32 ఉంటాయి. ఈ 32 పళ్ళలో మీ నవ్వుని కాపాడుకోవాలంటే, నవ్వు పళ్ళు వరుస బాగా కనపడడం కోసం మీరు డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ వారి దగ్గరికి వెళ్ళండి. 972-484-5400 ఫోన్ చేస్తే మీరు అపాయింట్మెంట్ షెడ్యూల్ చేసుకోవచ్చు. 3234 ఫారెస్ట్ లేన్ డాలస్ లో ఉన్నారు వాళ్ళు. $29 కి మీకు మొత్తం డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రే చేసి పెడుతున్నారు. మంచి డీల్ కదా. సో కైండ్లీ గో దేర్, ప్రొటెక్ట్ యువర్ టీత్ అండ్ స్మైల్ అస్ వెల్. ఇంకో పని, మంచి పాట ఒకటి విందాం. నేనేమో ప్రశ్నలు అడుగుతున్నాను మిమ్మల్ని, ఈ ప్రశ్నల్లో మీరు సమాధానాలు చెబుతూ వెళ్తూ ఉంటే బాగుంటుంది అనమాట. కథలు అడిగాను కదా మిమ్మల్ని, ఎన్నో అడుగుతున్నాను. భారతం రాశాడైన ఒకదండం ఎందుకుంది, ఆయన పుట్టిన తర్వాత ఇలా ఇందాక ఎవరు అయ్యా పాటలో నిండి బిడ్డలా ఉంటాడు, తర్వాత ఎన్నికల ఎలా వస్తుంది, ఇవన్నీ మన కథలో భాగాలు. ఎవరిన్నా పిల్లకాయలు చెప్పి ఉంటారు కదా, పిల్లలు ఎవరైనా ఫోన్ చేసి చెప్పండి, లేకపోతే నేను చెప్పేస్తాను మీ కథ, కానీ మీరు చెప్తే బాగుంటుందని. ఫోన్ చేయాల్సిన నంబర్ 972-636-1966. ఇందాక ప్రశ్న అడిగాను కదా, తిరు తిరు గణనాథ, అందులో తిరు అనే శబ్దానికి నాకు వివేక్ గారు ఫోన్ చేసి చెప్పారు. తిరు అంటే శ్రీ, తిరుపతి శ్రీపతి, తిరుమల శ్రీ ఉన్నకొండ అమ్మవారు, శ్రీ అనేది శ్రీ పదం. నాకు అనిపించిన అనాలజీ, ఇది నిజమో కాదో తెలియదు, కానీ అమెరికాలో చాలా ఊర్లకి శాన్ అంటుంది ముందు పక్క. శాన్ ఆంటోనియో, శాన్ బర్నాడినో, శాన్ డియాగో, శాన్ ఫ్రాన్సిస్కో. ఈ శాన్ అనే పదం నాకు ఎందుకో తీరులాగా అనిపిస్తుంది, శ్రీలాగా అనిపిస్తుంది. శ్రీ ఆంటోనియో, శ్రీ డియాగో, శ్రీ ఫ్రాన్సిస్కో అనేది శ్రీ నుంచి శాన్ వచ్చిందేమో, అలాంటి ఈక్వలెంట్ పదమేమో అనిపిస్తుంటుంది నాకు. తిరులాగే శాన్ కూడా అనేది. సో శాన్ అనేది శ్రీ పదానికి సరిపోయిందా లేదా అనేది జీపీటీ నడకుండా చెప్పగలిగితే చేయండి, ఫోన్ చేయండి. 972-636-1966. సరే, వినాయక చవితి కథలో కామామేశం అనుకుంటున్నాం కదా, ఈ పాట వినండి.
1: వినాయక చతుర్థి పుణ్యదినమున ఆలకించి తరించవలసిన కథా విధానం.

0: సరే, ఇది వినాయక చవితి కథ ఇందులో వచ్చేస్తుంది. అందులో ఆయన కైలాసగిరి మీద నాట్యం చేస్తూ ఉండగా అసలు వినాయకుడికి తల ఎలా వస్తుంది, ఏనుగు తల ఎలా వస్తుంది అనేది ఒక కథ అయితే, ఆ తర్వాత ఆయన వినాయక చవితి వ్రతం ఎందుకు చేసుకోవాలి మనం అందరం, అక్కడ జరిగే కథ ఏమిటి అనడానికి ఆయన నాట్యం చేయడం, ఆ నాట్యాన్ని చూసి ఒకరు నవ్వడం, ఆ ఒకరెవరు, ఎందుకు నవ్వారు, ఎందుకు నవ్వడం అనేది మనం మోడర్న్ డే లైఫ్ కి ఎలా అన్వయించుకోవచ్చో మీరు ఆలోచించవచ్చు ఒకసారి. అతను వినాయకుడు ఎలా ఉంటాడు, బొజ్జ ఉంటుంది ఆయనకి, తొండం ఉంటుంది, రెండు పెద్ద చెవులు ఉంటాయి, ఏనుగు తల. ఆయన నాట్యం చేస్తుంటే అంత ఆకర్షణీయంగా ఉండదు చూడడానికి, అవి చూసి పుసుక్కుని నవ్వేస్తారు. అంటే ఒక మనిషిలో ప్రతి మనిషికి ఒక్కొక్క రకమైన ఆకారాన్ని దేవుడిస్తాడు, ఒక స్ట్రక్చర్ ఉంటుంది, ఒక రూపురేఖలు ఉంటాయి. దేవుడిచ్చింది ఒకటైతే మనం జీవితంలో ఎదుగుదల వల్ల, పెరుగుదల వల్ల, మార్పుల వల్ల కొన్ని ఆకార లక్షణాలు సంతరించుకుంటారు మనుషులు. అవి ఉన్నప్పుడు దాన్ని చూసి ఎదుటి వాళ్ళు హేళన చేయడం అనే దాన్ని అమెరికాలో ఇట్స్ కాల్డ్ బాడీ షేమింగ్. అది జరగకూడదు అనేది ఈ వినాయక చవితి మత కథలో అంతా కూడా ఎస్సెన్స్ ఏమైనా ఉంది అంటే, డోంట్ గెట్ స్టార్ట్ టు బాడీ షేమింగ్. ఎదుటి వాళ్ళని వాళ్ల ఆకారాన్ని బట్టి, వాళ్ల రూపురేఖలు రంగును బట్టి అపహాస్యం చేయడం కానీ, కించపరచడం కానీ, వాళ్ళని ఒక లాగా కేటగరైజ్ చేయడం కానీ చేయరాదు. అదేది వినాయక చవితి వ్రత కథ. మనము ఎవరికైనా, మన హిందువులు కాని వాళ్ళకి చెప్పాల్సి వస్తే అందులో ఉన్న ఎసెన్స్ ఇదనమాట. ఒక ఎదుటి వ్యక్తి ఎలా ఉన్నా సరే వాళ్లలో గొప్పతనాన్ని స్వీకరించగలగాలి అనేది ఇందులో ఉన్న ఒక ధర్మ సూక్ష్మం కింద నేను అనుకుంటున్నా. మీకు ఎలా అనిపిస్తే స్టూడియోకి ఫోన్ చేయండి 9726361966. మరేమిటి మొత్తం కార్యక్రమం భక్తితో ఉంటుందా అనుకుంటున్నారేమో, అలా ఉండదు. అక్కడక్కడ మంచి పాటలు వేరేవి కూడా కలిపేస్తాను. ఈ మధ్య కాలంలో ఇలా ఒక వ్యక్తి సీతాకోక చిలుకలా మారి రాకెట్ అయిపోతే ఎలా ఉంటుందో, సీతాకోక చిలుకలా ఉన్న వ్యక్తి రాకెట్ అయిపోతే ఎలా ఉంటుందని ఒక చాలా అందమైన పాటని ఇందాక తిరుతిరు గణనాథ రాసిన రామజోగ శాస్త్రి రాశారు. ఏ సినిమాలో తెలిస్తే స్టూడియోకి ఫోన్ చేయండి 9726361966. మీరు వింటున్నది రేడియో సర్వీలో సిగ్నేచర్ షో. ప్రతి శనివారం ఆదివారం ఉదయం 10 నుంచి 1 గంట వరకు ప్రసారం అవుతుంది. ఈ రోజున కార్యక్రమానికి వ్యాఖ్యాతగా నేను భాస్కర్ రాయవరం.
1: థ్యాంక్ యూ. కానీ కొంచెం తప్పు నా వైపు ఉంది.
2: తప్పు మొత్తం నీ వైపు ఉన్నా కూడా నేను నీ వైపే ఉండేవాడిని.

ఈ మధ్యకాలంలో సూపర్ సూపర్ వైబ్స్ ని క్రియేట్ చేసిన పాట. నేను బటర్ఫ్లై వెళ్ళా రాకెట్ అయ్యి అని చెప్పి రాస్తారు. చాలా బాగుంటుంది, లిరిక్ కూడా బాగుంటుంది, బీట్ బాగుంటుంది, డాన్స్ బాగుంటుంది, హుక్ స్టెప్స్ బాగున్నాయి. ఈ హుక్ స్టెప్స్ రాగానే సినిమాలో రీల్స్, మనకి ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ వచ్చేసి దాన్ని హల్చలా ఇస్తారు మన వాళ్ళందరూ కూడాను. ఇట్స్ న్యూ ట్రెండ్, న్యూ ట్రెండ్, న్యూ ట్రెండ్. బై ద వే, రీల్స్ అంటే మీరు ఆర్ యూ ఫాలోయింగ్ రేడియో సుర్భి పేజ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ అండ్ ఎవ్రీవేర్. రాజేశ్వరి గారు ఈజ్ ఆన్ అ రోల్ అండ్ వెరీ పర్పస్ఫుల్, మీనింగ్ఫుల్ కాంటెంట్. ఊరికే అలా చిన్న రీల్స్ ఎలాగో ఉంటాయి, చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు, కానీ ఇలా మీనింగ్ఫుల్, పర్పస్ఫుల్, వెరీ ఎడ్యుకేటివ్, వెరీ ఇన్ఫర్మేటివ్ కాంటెంట్, వెరీ డ్రివెన్ కాంటెంట్, వెరీ ప్యాషనేట్ కాంటెంట్. దాట్స్ వాట్ యూ వాంట్ ఫాలో. జస్ట్ కమ్ టు రేడియో సురభి ఫర్ మెనీ మెనీ ఆఫ్ దీస్ థింగ్స్. రేడియో సురభి, రేడియో 107.9 FM, HD3 లో డ్రైవ్ చేసినప్పుడు వింటుంటారు. మరి మిగతా సమయంలో ఎలా వింటారు? రేడియో సురభి యాప్ డౌన్లోడ్ చేసుకోండి, radiosurabhi.com ద్వారా వినొచ్చు. మేక్ అస్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ ఎవ్రీవేర్ యూ గో, ఎక్కడ నడిచినా సరే, ఏ ప్రాంతంలో ఉన్నా సరే. ఎందుకంటే ఎల్లలు లేని రేడియో సురభి ఎక్కడైనా వినొచ్చు అనడానికి ఈ సాంకేతికత అంతా దగ్గరగా ఉంది. అమెరికాలో మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో స్టేషన్ రేడియో సురభి. అది నడిపించేదంతా కూడా మీరే, నడిపించేది మీరే. ఎలాగా అంటే మేము కార్యక్రమం చేయాలి, చేస్తున్నాము అంటే మీకోసం, మీ రోజులో కాస్త భారాన్ని తగ్గించడం కోసం. ఇలాగ మీ అందరూ ఈ ఇండియా బజార్కి వెళ్తూ ఉండగా షాపింగ్ చేయడం తప్పకుండా వెళ్తారు. కొన్ని సెలెక్ట్ లొకేషన్స్ కి వెళ్తే అక్కడ మీకు డోల్ థాషా నడుస్తుంది అనమాట. మరి ట్రెడిషనల్ బీట్స్ ఇవాళ సాయంత్రం 6 PM to 9 PM ఎక్స్పీరియన్స్ బీట్స్ ఆఫ్ ట్రెడిషన్ ఆఫ్ లైవ్ ధోల్. అక్కడ మంచి వినాయక చవితనంగానే ధోల్ కదా, అది మీకు ఇండియా బజార్ లొకేషన్స్ లో మాస్ సెలబ్రేషన్స్ ఉంటున్నాయి. ఇట్స్ హ్యాపెనింగ్ సెలెక్ట్ లొకేషన్స్ లిటిల్ ఎల్మ్, ఎల్డరాడో, వెస్ట్ ప్లెయినో అండ్ సీడర్ పార్క్ ఇన్ ఆస్టిన్. అందరూ ఇక్కడ నుంచి వినేవాళ్ళందరూ కూడా అక్కడ చేసిన మెకనీలు కూడా ఉందండి బై ద వే. అండ్ ఇట్స్ గణేష్ చతుర్థి, సో బ్రింగ్ హోమ్ గణేష, బ్రింగ్ హోమ్ ట్రెడిషన్, బ్రింగ్ హోమ్ ద బీట్స్. ఇండియా బజార్ ద పీపుల్స్ స్టోర్. అండ్ అలాగే డీల్స్ బనాన వాళ్ళు మీకు రెస్టారెంట్స్ ఓనర్స్ అయితే కనుక, ఇఫ్ యువర్ స్లో అవర్స్ ని వాకిన్స్ లో లేకుండా ఉన్నప్పుడు ఏం చేస్తారు, వాటి ఆ గంటల్ని ఎలా మీరు ఎక్స్క్లూజివ్ డీల్స్ తోటి నింపగలరు, క్యూపన్స్ ఇవ్వగలరు, హౌ యూ ఇంక్రీజ్ యువర్ రీచ్ ఫర్ ఆల్ ఆఫ్ దాట్, వీటికన్నీ ప్రశ్న ఉంటే dealsbanana.com ఈజ్ యువర్ వన్ ఆన్సర్. రెస్టారెంట్ ఓనర్స్ ఉంటే కనుక దేర్ ఇస్ అన్ ఎక్సైటింగ్ పార్ట్. ఈ ఆఫర్ తీసుకుని మీరు ప్రమోషనల్ క్యాంపెయిన్ చేయగలిగితే మీకు మార్కెట్ చేయడం కోసం డీల్స్ బనానా AI డస్ హెవీ లిఫ్టింగ్ ఫర్ యూ అండ్ నో ఫర్ ఆర్డర్ కమిషన్. The best part is first 50 restaurants can get the growth plan for free for 3 months. So restaurant owners, you know, don't just wait for it. Customers ila vastara eppudu vastara nedru chudakunda vallani teesravadaniki oka karanam kosam dealsbanana.com varani sampradinchandi. They will help your small business. Okay, inko paatu vindam. Idi yes mana telusu studio phone cheyandi 972-636-1966. నేను బోల్డ్ ప్రశ్నలు అడుగుతున్నాను, ఆ ప్రశ్నలు వెళ్ళి అలా మైమర్చిపోకుండా ఫోన్ చేయండి.

0: నేను నిన్ని సీనియర్ ని.
1: సో వాట్,
0: మన ఇద్దరికి బాగా ఏజ్ గ్యాప్.
1: మా తాతకి నానమ్మకి 18 ఏజ్ గ్యాప్, మా నాన్నకి అమ్మకి 12 ఏజ్ గ్యాప్. అండ్ దేర్ ద హ్యాపీయెస్ట్ కపుల్ ఐ నో. ఈక్వల్ ఏజ్ ఉంటే ఈగోలు ఎక్కువై పెళ్లిళ్ళు పటాకులు అవుతున్నాయి.
0: కరెక్ట్.
1: సో ఈ ఏజ్ గ్యాప్ టెక్నిక్ ట్రై చేద్దామా? భార్య తప్పు చేస్తే చిన్నపిల్ల కదా అని భర్త వదిలేస్తాడు, భార్య కోపం వస్తే పెద్దోడు కదా అని రెస్పెక్ట్ తో ఆగిపోతుంది. సూపర్ కదా.

0: ప్రేమలో పడ్డాక అవేమో ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా?
1: ఎందుకుండవే భాగ్యం. ఆ రోజు ఫిబ్రవరి
2: 14
1: అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునే ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది.

0: ముద్దు పెట్టేశావాబా?
1: లేదే భాగ్యం, తొలి ముద్దు భాగ్యం నీకే దక్కింది.
0: చాలే,
1: కరెక్ట్ గా ముద్దు పెట్టే టైంకి ఎమర్జెన్సీ ఆపరేషన్ ఉందని ఒక యాదవ్ నాకు ఫోన్ చేశాడు.

మీరు విన్న ఆ పాట సంక్రాంతి కి వస్తున్నాం సినిమా నుంచి. అనిల్ రావిపూడి ఏడాదికి ఒక సినిమా తీస్తాడు కానీ హల్చల్ చేసేస్తారు. దానికి ఒక 6 నెలల ముందు నుంచి మార్కెటింగ్, ఇంకొక 6 నెలల తర్వాత దాని మీద ఇంకా పోస్ట్ మార్కెటింగ్ ఇలాగా. సో వన్ థింగ్ ఫర్ ష్యూర్, సినిమా ఎలా తీసినా సరే మార్కెటింగ్ మాత్రం బాగా నేర్చుకోవాలి అనిల్ దగ్గర నుంచి. సినిమా కూడా బాగానే తీస్తారులేండి, ఎంటర్టైనింగ్ గా తీస్తారు. దాంట్లో పెద్దగా జీవితాన్ని పరివర్తన చేసుకునే పాఠాలు ఏమి అందులో ఉండవు, కానీ నడిపిస్తారు, సినిమా నడిపిస్తారు పాటలు. ఈ పాట విపరీతంగా హిట్లు అయ్యే సినిమాలో సంక్రాంతికి వస్తున్నాం దాంట్లో. అండ్ మనందరం చక్కగా వినాయక చవితి సెలబ్రేషన్ చక్కటి వైబ్స్ తోటి మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. మంచి పాటలు వింటున్నాం. మీకు నచ్చిన పాటలు కావాలి, మీకు ఏదైనా పాట కావాలంటే కూడా రేడియో సురభికి ఫోన్ చేయండి. స్టూడియో నంబర్ 9726361966. మీతో మాట్లాడుతూ అలా గంట అయిపోయింది. నేను కొన్ని ప్రశ్నలు అడిగాను మీతోటి, వినాయకుడికి అసలు ఏనుగు తల ఎందుకు వచ్చింది అనేది ఒకటి. రెండవది, ఇందాక బాడీ షేమింగ్ గురించి మాట్లాడుకున్నాం, వినాయక చవితి కథలో ఉన్న అంతరార్థం ఎవరు నవ్వుతారు వినాయకుడిని అలా ఆయన నాట్యం చేస్తూ ఉంటే గణపతి ఎవరు నవ్వుతారు అనేది మిమ్మల్ని అడిగాను. మీరు స్టూడియో ఫోన్ చేసి చెప్పండి 11 గంటల తర్వాత అయినా సరే, అప్పుడు మీరు వార్మప్ అవుతారేమో మీ ఫోన్లతోటి. అప్పటికి సరిగ్గా కాఫీలన్నీ దిగి టిఫిన్లన్నీ అయ్యి అటు ఇటు తిరగాడుతూ పండుగలో ఇప్పటికే హడావిడి అయిపోయింది, మొదలు పెట్టేశారు పాలవేలీలు అలంకరణలు ఇవన్నీ కూడా. ఏదైనా సరే ఏం జరుగుతుందో నాకు తెలియాలి, ఇప్పుడే తెలియాలి. స్టూడియో ఫోన్ చేయండి 9726361966.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఎంటర్‌ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ .com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
4: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలి వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
5: నాకు ఇంకా గుర్తుంది, 20 years ago మేము US మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్ ఇన్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ essentials. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
6: రేడియో సురభి సివిక్ సిగ్నల్ హెల్ప్ హియర్ ఇన్ టెక్సస్. ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యుయేషన్స్ ఫేస్ చేస్తాం అండ్ ఇట్ కెన్ బి డాంటింగ్. డొమెస్టిక్ వైలెన్స్, ఇమిగ్రేషన్ క్వశ్చన్స్, థ్రెట్ టు సేఫ్టీ, ఇలాంటప్పుడు రీచ్ అవుట్. సపోర్ట్ ఈస్ క్లోజర్ దాన్ యూ థింక్. ఫర్ లీగల్ గైడెన్స్ రీచ్ అవుట్ టు ఆర్గనైజేషన్స్ లైక్ రైజెస్ అండ్ అమెరికన్ గేట్వేస్. యువర్ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ దేర్ ఫర్ సేఫ్టీ. డోంట్ హెసిటేట్ టు కాల్ 911 ఇన్ ఎమర్జెన్సీస్. ఫర్ డిస్క్రిమినేషన్ ఆర్ వర్క్ ప్లేస్ కన్సర్న్స్, కనెక్ట్ విత్ ది టెక్సస్ వర్క్ ఫోర్స్ కమిషన్. అండ్ ఫర్ సిటీ లెవెల్ సపోర్ట్, యువర్ లోకల్ city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
7: Welcome back, Radio Surabhi Srotalandariki signature show ki puna swagatham. Prati shanivaram, aadivaram udayam 10 nunchi 1 gante varaku prasaram avutundi signature show. Ivalti karyakramaniki vyakhyataga nenu Bhaskar Rayavaram. Paatlu intlu Vinayaka Chaviti kosam రంగం సిద్ధం చేస్తూ ఉన్నాం. మీరందరూ కూడా అదే పనిలో ఉండింటారు నాకు తెలుసు. అటు ఇటు హడాడు వెళ్తూ ఉన్నప్పుడు రేడియో సర్వీ పెట్టేసుకోండి. డోంట్ చేంజ్ ద డయల్, స్పీడ్ డయల్ లో పెట్టేసుకోండి. నంబర్ కూడా 9726361966. బ్రేక్ అంటే ముందు ఒక అందమైన పాట వినిపిస్తూ ఉన్నాను, అది మధ్యలో ఆగిపోయింది కదా అని చెప్పి అనిపించి చిన్నపాటే కదా మళ్లీ మొదల నుంచి వినిపిస్తాను. చాలా చక్కటి పాట ఇది. వింటూ మీరు నాకు ఫోన్ చేయండి 9726361966. ఏదో ఒక విషయం మాట్లాడుకుందాం.

ఆత్మీయులు ఫోన్ చేశారు, వారితో మాట్లాడదాం ఆన్ ఎయిర్ లో. నమస్కారం అండి, శ్రీకాంత్ గారు ఉన్నారా? హలో, శ్రీకాంత్ గారు నా మాట వినిపిస్తుందా మీకు? సరే, మళ్ళీ ఫోన్ చేయండి, సాంకేతిక ఇబ్బంది ఉన్నది.

0: తను మామూలుగానే అయ్యా శ్రీకాంత్ భారతం గారు ఫోన్ చేశారు, వారిని ఆన్ ఎయిర్ తీసుకుంటాను. శ్రీకాంత్ గారు వందనాలు, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు. మీరు అట్లాగే అట్లాగే లైన్ లో ఉండండి. ఇంకోరు కూడా ఆత్మీయులు ఫోన్ చేస్తున్నారు, వారిని కూడా కలిపేస్తాను. ఎందుకంటే మనకి నమస్కారం అండి, రేడియో సర్వీస్ ఫోన్ చేశారు, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, మీ పేరు చెప్తారా? హలో, పేరేంటి? పేరేంటినా? సరిగా లేదు, క్లారిటీగా లేదు గొంతు. మళ్ళీ ఒకసారి ట్రై చేయవా, మళ్ళీ ఒకసారి ఫోన్ చేస్తావా? ఫోన్ దగ్గరికి
1: పెట్టు.
0: అర్ణవా? స్పష్టంగా లేదు నాన్న, గొంతు క్లియర్ గా లేదురా. ఇట్స్ నాట్ క్లియర్ ఫర్ యువర్ వాయిస్. ఇస్ నాట్ అయాన్. ఇప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుంది. సో అయాన్ ఒక్కసారి హోల్డ్ ద లైన్ ప్లీజ్. శ్రీకాంత్ గారు ఉన్నారా? సో హోల్డ్ ద లైన్, మీరు ఎట్లా లైన్ లో వినండి. ఇంకో పిల్లాడు ఫోన్ చేశాడు, అయాన్ వాడి పేరు. హే అయాన్. సో వినాయక్ చవితి చేసుకుంటావా నువ్వు? హలో
2: సార్, ఆయన మాట నాకైతే ఏం వినపడలేదు.
0: అబ్బాయి పలకట్లేదు అనుకుంటాను,
2: కానీ నా మాట నాకు వినపడతాను.
0: ఓకే, సరే, మీరు మీ దయ్యాక వాళ్ళని తీసుకుంటారండి. ఐ థింక్ దే డ్రాప్. టెక్నాలజీలో టెక్ పోయింది, నాలెడ్జ్ మిగిలింది. సరే చెప్పండి, ఎలా ఉంది మీకు వినాయక చవితి ఏర్పాటు? ఏం చేస్తున్నారు హడావిడి ఏంటి చెప్పండి?
2: హడావిడి అంతా ఇంట్లో వాళ్ళది సార్.
0: కాదు సార్, నా ఉద్దేశంలో వరలక్ష్మి లేడీస్ ది, వినాయక చవితి జెంట్స్ ది అనే ఫీలింగ్ సార్ నాకు.
2: అవునా? అదే ఒక రకం నిజమే. చిన్నప్పుడు అందరం, నేను మా మేనమామ, ఇంట్లో మగవాళ్లే ఎక్కువ చేసేవాళ్ళు. అదంతా
0: అంటే బొమ్మలు చేయడము, పత్రి కోసుకు రావడము,
2: బొమ్మలు తీసుకురావడము, పత్రి అంతా కోసుకుని రావడం, అఫ్ కోర్స్ ఇంకా పూజకి మంత్రాలు అవన్నీ చదవడం,
0: కథ చదవడం, ఇవన్నీ కొంచెం జెంట్స్ వర్షన్స్ ఇవి. సో మీరు అది కూడా అవుట్ సోర్స్ చేస్తారు ఇక్కడ అమెరికాలో?
2: అమెరికాలో
0: ఇంట్లోనే అవుట్ సోర్స్. ఒకసారి లైన్ లో ఉండండి, ఇంకొక ఆత్మీయ ఫోన్ చేస్తున్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి, రేడియో సార్ మీకు ఫోన్ చేశారు, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, మీ పేరు చెప్పండి.
3: హలో, నేను మీ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేశాను రిగార్డింగ్ ఫ్రీ ఐడియల్, ఇంకా అవైలబుల్ ఉన్నాయా మీ దగ్గర?
0: నిన్న సార్, అది 12 నిన్న సెప్టెంబర్ 12 నా చేశారు బొమ్మలు, బొమ్మలు తీసి చేసి పట్టుకెళ్ళిపోవడం టైప్ లో చేశారు. సో మీ పేరు చెప్పండి, మీ నంబర్ తీసుకుని నా దగ్గర ఉన్న నంబర్, నేను మీకు విడిగా సంప్రదిస్తాను.
3: 551.
0: మీ పేరు చెప్పండి నాకు. హలో, శరత్. ఓకే శరత్ గారు, మీకు విడిగా నేను ఫోన్ చేస్తాను, ఐ టెల్ యూ డీటెయిల్స్. ఓకే, శ్రీకాంత్ గారు, సో మీరు సక్సెస్ఫుల్ గా ఈ వినాయక చవితి కార్యక్రమాన్ని కూడా మీ ఇంట్లో వాళ్ళకి అప్పగించేసా అంటున్నారు, అంతేనా?
2: అన్ని అన్ని అప్పగించేసాము.
0: ఉండ్రాలు మాత్రం తింటారు?
2: లేదు సార్, అది కూడా లేదు.
0: డైటా?
2: అన్ని అప్పగించేసి ఇప్పుడు
0: సో ఇందాక నేను ఒక వినాయక చవితి కథ చెప్తూ అందులో మోడర్న్ డే కి అనుభవించుకోవాలంటే బాడీ షేమింగ్ చేయరాదు అని చెప్పానండి. అంటే అక్కడ ఎసెన్స్ గా జరిగేది అదే కదా, ఆయన బాడీ షేమింగ్ చేస్తారు ఎవరు? అదే ప్రశ్న అడిగా, మీరు చెప్పండి ఎవరు చేస్తారు?
2: చంద్రుడు. చంద్రుడు
0: చేయడం వల్ల ఎన్ని అనర్థాలు జరిగాయి చూసారా లైఫ్ లో, జీవితాంతం.
2: యాంగిల్ కూడా ఇచ్చారా?
0: యాంగిల్ ఇచ్చాయి ఇందాక.
2: అదే అదే, ఇది కొంచెం యూనిక్ యాంగిల్. ఇంతవరకు
0: మరి కొత్తదనం కోరుకుంటున్నారు కదా సార్ మీరు జనాలు?
2: సూతుడు, సూతుడు, సౌనకుడు వీళ్ళు కూడా ఆలోచించలేదు
0: కదా. ఇట్స్ నథింగ్ బట్ బాడీ షేమింగ్. ఒకటి, ఆయన చూడడానికి గుజ్జు రూపంలో ఉంటాడు, బొజ్జ ఉంటుంది, తలకాయ ఏనుగులా ఉంటుంది, చెవులు చాట చెవులు ఉంటాయి. ఎలా పర్సన్ ఎలా ఉన్నా సరే ఆకారం మనం రకరకాలుగా జీవితంలో మనకి దేవుడిచ్చింది ఒకటి, మనం సంతరించుకునేది ఒకటి, ఇలా మారుతూ ఉంటుంది. అలా ఆకారాన్ని బట్టి, రంగును బట్టి ఎదుటి వాళ్ళని గుణగణాలని చేయడం గానీ, వాళ్ళని హేళన చేయడం గానీ, ఎద్దేవా చేయడం గానీ చేయకూడదు అనేది నా ఉద్దేశంలో వినాయక చవితికి ది కోర్ మెసేజ్. మనం అంటే మోడర్న్ డే కన్వీన్చుకోగలిగితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, అమెరికాలో అయితే ఇట్ ఈస్ ఎ వెరీ ప్రివలెంట్ ఇష్యూ బాడీ షేమింగ్ అనేది. సో అది అది ఇందాక చెప్పా అంతరార్థం ఏంటి, పండుగల అంతరార్థాలు ఆలోచించాలి కదా ఎప్పుడు.
2: అది పోనీ మటర్ అంటే అది చెప్పారు కానీ అసలు యాక్చువల్ గా ఈ పోనీ బాడీ షేమింగ్ ఇదంతా మనకి ప్రాచుర్యంలోకి రాకముందు అసలు వినాయక చవితి యొక్క పరమార్థం ఏంటి?
0: అసలు వినాయక చవితి యొక్క పరమార్థం మనము ఏమంటారు, అందులో ఉన్న కథలన్నింటిలో కూడా మనకు ఒకే సూత్రం కనిపిస్తూ ఉంటుంది. ఈ ఎదుటి కనపడంగానే దాన్ని ఫ్యాక్ట్ కింద నమ్మకూడదు, అసలు నిందలు వేయకూడదు. అంటే ఎదుటి వాళ్ళని బ్లేమింగ్ గేమ్ ఇది ఒకటి, బాడీ షేమింగ్ గేమ్ ఒకటి. అయితే కనిపించగానే ఓ దిస్ గై డిడ్ ఇట్ ఆర్ ఏమంటారు దాన్ని సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ బట్టి నిర్ణయించకూడదు నేరం. నిర్ధారించాలి. ఇంకోటి ఇట్స్ నాట్ ఆన్ ద పర్సన్ దట్ గెట్ అక్యూజ్డ్, ద ప్రూఫ్ ఆఫ్ బర్డెన్ అతని మీద ఉంటుంది. ఇప్పుడు మీరు నన్ను బ్లేమ్
2: చేస్తే ఎవరి మీద అలిగేషన్ చేయగానే అలిగేషన్ చేసేవాడు చేసేయచ్చు కానీ అలిగేషన్ పడేవాడు ప్రూవ్ చేసుకోవాలి.
0: అది దారుణం కదా. అది ఫ్యూ మీరు ఇప్పుడు ఆన్ ఇయర్ ఫోన్ చేసి భాస్కర్ మీరు ఇలాగని చెప్పేశారనుకో నేను అలా కాదని నేర్పించుకోవాలి.
2: అవును.
0: సో ఈ రెండు నాకు అంతర్లీనమైన ఇంకొకరు అంతరార్థాలు రెండు అనిపించాయి. ఇప్పుడు మీరు మీరు అడుగుతుంటే ఆన్ ద ఎయిర్ ఆన్ ద ఫ్లై ఆలోచించాను.
2: ఆన్ ద ఫ్లై ఆలోచించారా? అది మిమ్మల్ని అలా
0: ఫిక్స్
2: తీసుకురావడానికి
0: అలా ఫిక్స్ లో పెట్టాం మీకు ఆనందం. సరే మీకోసం ఒక మంచి పాట వినిపిస్తాను మేస్టర్. మీకు ఏమైనా పాట కావాలి కోరండి.
2: మీరు వినాయక చవితిలో ఒక పాట వేయండి సార్. వేయకపోతే
0: వేస్తాను అయిపోయింది. మీరు నెమ్మదిగా నిద్ర
2: లేదు కానీ అండి అయితే, లేకపోతే ఏదన్నా దక్ష యజ్ఞంలోనో ఏదన్నా ఒక పాట.

0: వాళ్ళ నాన్న పాట శివుడిది.
1: సరే, ప్రస్తుతానికి చిరంజీవి పాట వేస్తాం, తర్వాత మీ గురించి శివుడి పాట వేస్తాను.
0: సరే సార్, ఇంకో నాకు ఇంకో ప్రశ్న ఏమంటే, అసలు ఈ వ్రతాలన్నీ ఎందుకు పెట్టారు? పలానా రోజు పలానా వ్రతం చేయాలి అనేది ఎందుకు లింక్ పెట్టారు? ఈ దేవుడు, ఈ రోజు, ఈ మాసము, ఈ తిథి ఏమిటి, దాని వెనకాల ఉన్న ఫిలసాఫికల్ ఆర్ ఆగమ శాస్త్రం అలైన్మెంట్ ఏమిటి, సనాతన అలైన్మెంట్ ఏమిటి, అది కొంచెం చెప్పండి.
1: ఓ పాట అయ్యాక అవన్నీ వినిపిద్దాం, మనం చాలాసేపు మాట్లాడుతున్నాం. ధన్యవాదాలు శ్రీకాంత్ గారు ఫోన్ చేసినందుకు.
0: తప్పకుండా సార్,
1: మీకు ఉండ్రల్ల పండుగ జయజయలు, శుభం. ఓకే, ఈ పాట విన్నాం, పాట వింటూ స్టూడియో ఫోన్ చేసేయండి. ఆ ధర్మ సందేహాలకు మీకు సమాధానం తెలిస్తే 9726361966.

0: ఓకే, చాలా చాలా పెద్ద హిట్ జై జై గణేష జై చిరంజీవ సినిమా నుంచి మణి శర్మ గారి సంగీత దర్శకత్వంలో వచ్చిన పాట జై జై గణేష జై కొడత గణేష జయములివ్వు బొజ్జ గణేష గణేష. మనం ఆయన్ని బొజ్జ గణేష అన్న, లంబోదర అన్న, వినాయక అన్న, విఘ్నేశ అన్న, ఏమన్నా సరే మనకు అది ప్రార్థన, వందనం, గౌరవం. అలాగే అదే చూసిన విన చంద్రుడు అపహాస్యం చేశాడు, అందువల్ల శాశ్వతంగా అపకీర్తి పాలయ్యారు. ఈ వ్రత కథలో మనకు ఎన్నో లీనమైనవి. శమంతకోపాఖ్యానం ఉంటుంది ఇందులోనే. ఒక ఆత్మీయులు ఫోన్ చేస్తున్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి, రేడియో సురభికి ఫోన్ చేశారు, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, మీ పేరు చెప్తారా?
1: హలో అండి, నా పేరు కళ్యాణ్.
0: కళ్యాణ్ గారు, మీరు శ్రీకాంత్ భారతం గారు అడిగిన ధర్మ సందేహానికి సమాధానం చెప్పడానికి చేశారా?
1: మీది వాయిస్ చాలా లోగా ఉంది, సౌండ్
0: వస్తుంది. ఓకే, కూర్చోండి మాదని.
1: హలో,
0: ఇప్పుడు కూడానా? ఇప్పుడు కూడా వస్తుందండి. హలో,
1: మళ్ళీ ఒకసారి కాల్ చేస్తాను,
0: చేయండి ప్లీజ్. ఇవాళ సాంకేతిక ఇబ్బందులు హోరాహాయి కాల్స్ తీసుకోవడం వల్ల, కాల్స్ తీసుకుంటున్న సమయంలో ముఖ్యంగా క్షమించాలి ఈ తతంగానికంతా కూడా. బట్ విల్ గెట్ దెమ్ రైట్. సరే, ఈసారి ట్రై చేద్దాం మళ్ళీ. నమస్కారం అండి కళ్యాణ్ గారు, ఇప్పుడు ఓకేనా? వినిపిస్తుంది సార్ మీకు? సౌండ్ తీసుకోండి. ఓకే, ఇప్పుడు
1: వినిపిస్తుందండి.
0: చెప్పండి.
1: అంటే శ్రీకాంత్ గారు అడిగింది, నేను అనుకునేది నలుగురు కలిసి నలుగురితో కలిపి చేసుకునేదే పండగానే అనిపిస్తుంది.
0: అంతే,
1: మన వే ఆఫ్ లైఫ్ స్టైల్ ని కూడా డిఫైన్ చేసేది అనేది ఇంకొక ఆలోచన. ఒక పద్ధతి ఉండాలి, లేకపోతే ఒక ప్రాసెస్ ప్రకారం చేసుకుంటాం. ఏ వెదరికి తగ్గట్టుగా ఎలా ఉండాలి, ఏం చెయ్యాలనేది ఒక్కొక్క పండగలోనూ వ్రతంలోనూ మనకి వచ్చిన జనం అంటారు పారపర్యంగా వచ్చినట్టు కావచ్చు, అదే హిందుత్వంలో మనకి ఇచ్చిన ఆకులు కావచ్చు అన్న ఫీలింగ్. మరి
0: బాగుంది సార్, మంచి చెప్పారు. మనకు అంటే 10 మంది కలిసి పండుగ జరుపుకోవాలి, అక్కడ ఉన్న కాలమైన పరిస్థితులు బట్టి జీవితం ఎలా ఉందో చూసుకునే దానికి అవకాశం.
1: 10 మంది కలిస్తేనే పండుగ, ఒకళ్ళు ఉంటే పండుగ ఉంటుంది.
0: అవును అవును, బాగా చెప్పారు సార్. ప్రతిరోజు ప్రతిరోజు 10 మంది ఉండగా ప్రతిరోజు పండుగ అని ఒక పాట ఉంది, దాన్ని ఇద్దరు కవులు చెప్పారు. మీరు అది గుర్తు చేశారు కాబట్టి మనం ఆ రెండు పాటలు కూడా మీకోసం లైన్అప్ చేసి వినిపిస్తాం. సరేనా? మీరు అది గుర్తు చేశారు, ఆ భావాన్ని గుర్తు చేశారు, 10 మంది కలిస్తే పండుగ అనేది. అండ్ వ్రతం ఎందుకు చేసుకోవాలి? వ్రతం అనేది ఒక నాకు తెలిసి ఈ దీక్షకి ఒక నిబద్ధతకి ఒక క్రమమైన చెప్పండి.
1: హలో,
0: చెప్పండి సార్.
1: అండ్ ప్రాసెస్ ఆఫ్ లైఫ్ స్టైల్ అని

0: పద్ధతుల ప్రకారం ఈ నిష్ఠగా చేసుకుని ఇలా ఉంటే దానికి తగ్గ ఫలితం వస్తుంది అంటే మన ఆరోగ్యమే
1: అంతే
0: ఫలితమంటే
1: మనం ఆరోగ్యంగా ఉండడం అన్ని కాపాడుకుంటూ మనకి దేవుడిచ్చినవి ఉండడం అదే అలా ఉండే నిజమైన పండుగ అవుతుంది. థ్యాంక్ యూ కళ్యాణ్ గారు, మంచి విషయాలు చెప్పారు. మీకు వినాయక చవితి శుభాకాంక్షలు మరొకసారి. వ్రతాలు ఎందుకు, పూజలు ఎందుకు, ఇలాగే ఎందుకు చేయాలి, ఇలాగే ఎందుకు చేయాలి అన్న ప్రశ్న బదులు అలా చేసేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఆ ప్రశ్న చాలా బలమైనది, ప్రశ్నకి చాలా సత్తు ఉంటుంది, ఉండాలి కూడా. ఏదో అలా పై పైన నాలుక మీద అడిగేయకూడదు ప్రశ్న అనేది. ఆ ప్రశ్న పరిప్రశ్న అవ్వాలి. పరిప్రశ్న అంటే నువ్వు నిజంగా దానికి సంబంధించిన సమాధానం కనుక్కోవాలన్న ఉత్సుకత మనలో ఉండాలి. శ్రద్ధయాన్ లభతే జ్ఞానం అన్నారు. 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే అని కళ్యాణ్ గారు గుర్తు చేశారు. అయ్యా మీకోసం, మీ అందరికోసం ఈ పాట, 10 మంది కలిసి పండగ చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ

0: మరి వండనా?
1: ఇప్పుడు వండేదాకా ఆగాల.
0: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
2: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఎన్ని స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ. ఆటిటి ఈ దోశ, నీది వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిస్ వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, అన్ని చిల్లి గార్లిక్ లోటస్, అంకి పన్నీర్ టిక్కా, పిచ్చని కబాబ్ పరోటా.
4: ఎందుకు బ్రో ఎన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉన్నాయి చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
5: అడయార్ ఆనందవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్
3: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. A2B Texas.com. పర్ఫెక్ట్ ఫర్ డైనింగ్, టేక్అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్.
6: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
7: Yes sir.
6: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
3: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
6: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
8: విజిట్ రాజురాజ్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఇస్ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ RKUSA.com.
9: నేను మీ ఆర్కి పట్నాయక్, అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో, రేడియో సోబియా అని ఒక కొత్త ఫ్రీక్వెన్సీ తోస్తున్నారు, అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
10: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
11: వెల్కమ్ బ్యాక్ మీ అందరికి రేడియో సురభిలో సిగ్నేచర్ షోకి పునఃస్వాగతం. ప్రతి శనివారం ఆదివారం ఉదయం 10 నుంచి 1 గంట వరకు ఈ కార్యక్రమం సాగుతుంది. మీ వ్యాఖ్యాతగా నేను భాస్కర్ రాయవరం. 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే అన్న సూక్తిని గుర్తు చేశారు కళ్యాణ్ గారు. ఆ సూక్తి ఈ పాటలో ఇందాక, ఆ సినిమా పేరు కూడా ప్రతిరోజు పండుగే అన్న సినిమా ఇది. అందులో చాలా బాగా రాశారు రామజోగ శాస్త్రి పాట, 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే అని శ్రీకృష్ణ పాడారు పాటని, తమ్మన్ మ్యూజిక్ అది. అండ్ ఇప్పుడు మీకు ఇంకొక పాట పెద్ద ఆయన రాశారు, ఆ పాట ఏ సినిమాలో తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి 9726361966. వినాయక చవితి అంతరం ఏమిటి, వ్రతాలు ఎందుకు చేసుకుంటున్నావు, పండుగలు ఎందుకు చేసుకోవాలి, ఈ పత్రిల వెనక సంగతి ఏమిటి, 21 ఆకులతోటి పత్రులతోటి ఎందుకు పూజ చేయాలి, దాని వెనకాల ప్రాసెస్ ఏమిటి, మట్టితోటి ఎందుకు చేయాలి, రకరకాల రసాయనాలు కూడిన విగ్రహాలతో వాటితోటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిసులతోటి ఎందుకు చేయకూడదు విగ్రహాలు, ఇలాంటివన్నీ కూడా దాని వెనక ప్రతిదే వెనక ఒక శాస్త్రం ఉన్నది, ఒక కారణం ఉన్నది, అవి తెలుసుకోవాలని కుతూహలం తెలుసుకొని చేయాలి, లేకపోతే అలా ఎలా శాస్త్రాలు చెప్పారో అలా పాటించేసేయాలి కదా, అంతే. 9726361966 మీకు తెలిసిన అంతర్యాలు పంచుకోవడానికి స్టూడియో ఫోన్ చేయండి. పండుగ అంతర్యాలు, వినాయక చవితి అంతర్యాలు 9726361966. ఏమిటా లోగుట్టు, అసలేం పండుగ వ్యవహారాలు ఎలా ఉంటాయో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఈ పాటలు చెప్పారు, ఏ సినిమానో చెప్పండి.

మనిషితనం ఒకటే, అలా ఒకటి రెండంటూ లెక్కలు అలా విడివిడిగా పెట్టేస్తే అలాగే తొమ్మిది గుమ్మము దాటవు ఎన్ని లంకెలు ఎన్నంటే ఒకటి పక్కన పక్కన కలుపుకపోతే లెక్కకు కూడా లెక్కలు అందవు సంఖ్యలు ఎన్నంటే అని. మనం విడివిడిగా అలా ఉండకూడదు. ప్రతి పండగకి పరమార్థం ఏమిటో రాశారు సిరివెన సీతారాం శాస్త్రి గారు. చక్రం అనే సినిమా నుంచి పాట ఇది. శంకర్ మహాదేవన్ గారి గొంతు అది, చాలా ఎనర్జెటిక్ వాయిస్. శంకర్ మహాదేవన్ గారు పాడిన ఆ పాటకి సాహిత్యం ఇచ్చిన వారు సిరివెన సీతారాం శాస్త్రి గారు. అండ్ మనిషితనం గురించి, మనిషితనం అనేది ఏమిటి, కలుపుకుంటూ వెళ్ళాలి. పంచాంగం చూస్తే గాని పండగ రానంద, పది మంది కలిస్తేనే పండగ అవుతుంది, చుట్టుపక్కల చుట్టాలు ఉన్నప్పుడే పండగ అవుతుంది అని చెప్పి ఈ పాటలో ఈయన రాశారు. ఇందాక ప్రతి పది మంది ఉండగా ప్రతిరోజు పండగ అని నేను రామజోగ శాస్త్రి అన్నాను. ఆ పాట రాసింది కేకే, రామజోగ శాస్త్రి కాదు, ఆ పాట రాసింది కేకే. సరే, మనము ఇలాగా చక్కటి పాటలు వింటూ కార్యక్రమం నడిపిస్తూ ఉన్నాము. నేను మిమ్మల్ని అడిగింది ఏంటయ్యా అంటే, ఈ 21 పత్రాలతోటి పూజ చేయడము అది ఆయుర్వేద శాస్త్ర ప్రకారము మనిషి ఆరోగ్యానికి రోగ నిరోధక శక్తినిచ్చే ఔషధాలు పోషకాలు ఆ పత్రాల్లో ఉంటాయి, వాటితో పూజ ఎందుకు చేయాలనేది దాంతో మమేకమై ఉంటుంది ఆ విషయం. అది మీలో ఎవరికైనా తెలిసినా ఏమైనా చెప్పగలరు? ఇప్పుడు మాచీ పత్రం గాని, దూర్వా పత్రం గాని, అపామార్గ పత్రం గాని, ఇవన్నీ ఈ పత్రాలని ఎందుకు ఎంచుకున్నారు, వాటి వల్ల ఏం జరుగుతుంది, ఇది ఈ భాద్రపద మాసం దగ్గరకు వచ్చేసరికి అది ఎలా సెట్ అయి ఉంటుంది ప్రకృతిలో అనేది తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి, లేదా ఇది అయ్యాక నేను చెప్తాను మీకు. 9726361966 కి ఫోన్ చేసేయండి. మీకోసం ఇలాంటి ఒక అన్వేషణ పాట.

0: మీరు విన్న ఆ పాట లైఫ్ ఆఫ్ రామ్ సినిమా నుంచి సిరివెన్న సీతారామ శాస్త్రి గారు రాసిన గొప్ప పాట. ఎలా మనిషి వెతుక్కుంటూ అన్వేషణలో ఎక్కడ ఎక్కడికి వెళ్తాడు, జీవిత పయనంలో ఏమేమి వెతుక్కుంటాడు, ఏమేమి కనుక్కుంటారు, ఇవన్నీ అర్థంలా చూపించే పాట లైఫ్ ఆఫ్ రామ్. నాకు చాలా ఇష్టమైన పాట. ప్రతి నడుగు, ప్రతి పాట, ప్రతి పదము ఇందులో అర్థవంతంగా ఉంటుంది. మీరందరూ చక్కగా రేడియో సురభి వింటూ కార్యక్రమానికి, రేడియో రేపు రాబోతున్న వినాయక చవితి కార్యక్రమానికి, పండుగకి మీరు ఏర్పాట్లను చేసుకుంటున్నారని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. మీ ఏర్పాట్లన్నీ కూడా విజయవంతంగా సాగాలని. నిన్నంతా పండుగలకి విగ్రహాల గిన్నె తీసుకెళ్లిన వాళ్ళు రేడియో సురభి విగ్రహం గనక మీరు వాడి పూజ చేస్తూ ఉంటే అది కూడా హ్యాష్ ట్యాగ్లు పెట్టి రీల్స్ చేసి మాకు అన్ని చోట్ల పంచుకొని, మాకు పంచుకోండి, మేము అందరితో విషయాలు ఇచ్చుకుంటాం. అండ్ మీరు మంచి సెలబ్రేటరీ మూడ్ లోకి వెళ్ళాలంటే ఇండియా బజార్ వాళ్ళు మీకు ధూల్ అన్ని చోట్ల డోలు కొట్టడం అనేది, నవరాత్రి వినాయక చవితి నవరాత్రి వేడుకలు మొదలైపోయాయి, ఆ నవరాత్రి వేడుకల సందర్భంగా ఈ డోళ్లు, ఈ నాట్యాలు ఇవన్నీ ఉండడము మనకు మన ఆచారాల్లో ఉండేవి. దాన్ని మీరు అనుభవంగా తెలుసుకోవాలంటే, ఇఫ్ యూ వాంట్ ఎక్స్పీరియన్స్, డెఫినెట్లీ గో టు ద సెలెక్ట్ లొకేషన్స్ ఆఫ్ ఇండియా బజార్, సో యూ కెన్ బి పార్ట్ ఆఫ్ దోస్ ధోల్ సెలబ్రేషన్స్. ఇండియా బజార్ వాళ్ళు మెకినీలోను, లిటిల్ ఎమ్లోను, ఎల్డరాడో, వెస్ట్ ప్లైనో, సిడర్ పార్క్, ఆస్టిన్ లో ఈ సెలబ్రేషన్స్ ఇస్తున్నారు. అక్కడ వైడ్ రేంజ్ ఆఫ్ గణేశాలు ఇవన్నీ కూడా కొనుక్కెళ్లొచ్చు, పూజ సామాగ్రి అంతా కూడా మీకు అక్కడ దొరుకుతుంది. మీరు ఇండియా బజార్ వినాయక చవితి సెలబ్రేషన్స్, ఇట్స్ అ పీపుల్స్ స్టోర్. అలాగే మీరు ఈ లంచ్ వీకెండ్ లో అటు ఇటు తిరుగుతూ తినాలి, భోజనాల కోసం వెతుకుతూ ఉంటే డెఫినెట్లీ గో టు ద గ్రాండ్ వీకెండ్ బఫే అట్ ఇండియా టుడే రెస్టారెంట్. ఇండియా టుడే రెస్టారెంట్ ఈజ్ ఇన్ సౌత్ లేక్, 151 నార్త్ నోలిన్ డ్రైవ్ లో. అక్కడ మీరు చక్కగా కావలసిన భోజనాలు అవి చేసుకోవచ్చు. సరే, ఇంకొక మంచి పాట విందాం. మనం అందరం కూడా వినాయక చవితి పండుగ కోసం ఎదురు చూస్తూ కాస్త ముచ్చట్లు, కాస్త పాటలు మాటలు నడిపిస్తూ ఉన్నాం. అందరికీ ఉండ్రాళ్ళ పండుగలు చెప్పుకుంటూ ఇంకొక అందమైన పాట విందాం.
1: సాగే కాలం తీరా.
0: ఈ పాట వింటూ రేడియో సురభి స్టూడియో ఫోన్ చేసేయండి, 9726361966. పండుగ ముచ్చట్లు చెప్పుకుందాం.

ఏంటి సమ్మి మేడం సున్నితే స్కూల్ కాలేదు? అయినా ఇలా జరుగుద్దని నీకు ముందే తెలిసింటే పాట పోసుకుని దొరకకుండా చేసి ఉండొచ్చు కదా. సరే రేపైనా సునీత స్కూల్కి వచ్చేటట్టు చూడు.

ఆశాపాశం అన్న పాట కేర్ ఆఫ్ కల్చర్ పాడమన్న సినిమా నుంచి. ఈ పాట మీకు ఎందుకు అనిపించా అంటే, ఈ పాట ఈ సినిమా మొత్తానికి ఒక సెంట్రల్ ఐడియా వినాయకుడు విగ్రహం చేయడం, పెద్ద విగ్రహాలు చేసి ఊర్లో ఉత్సవాలు చేయడము, గణేష్ నిమజ్జనం చేయడము భారతీయ సంస్కృతిలో ఒక గొప్ప భాగం. భారతీయ సంస్కృతిలోని గొప్ప భాగం పెద్ద పెద్ద విగ్రహాలు చేసి, అది అమెరికాలో కూడా మనం మన ఊర్లో చేసుకోగలుగుతున్నాం. డాలస్ లో కూడళ్ల మధ్యలో రోడ్ల మధ్యలో విగ్రహాలు పెట్టుకుని పెద్ద పెద్ద అందరినీ కమ్యూనిటీలో అందరినీ తీసుకొచ్చి పెద్ద పెద్ద పూజలు చేసుకోవడం, ఇది వినాయక చవితి పండుగ సందర్భంగా, గణేష్ చతుర్థి సందర్భంగా భారతదేశం అంతా జరుపుకునే పెద్ద ఉత్సవాలు, పెద్ద పెద్ద స్థాయిలో జరుపుకునే పండుగల్లో మనకు వినాయక చవితి ఒకటి. అది భారత జాతినంతా ఏకీకృతం చేసే పండుగలు చాలా కొంచెమే ఉన్నాయి. అటువంటి వాటిల్లో ఇదొకటి. ఒకటి, భారత హిందువుల వేరే మతస్థుల ఎవరైనా సరే గణేష్ ఉత్సవం జరుగుతుంది అంటే అక్కడ జరిగే ధోళ్లు, అక్కడ జరిగే నాట్యాలు, అక్కడ పండుగలు, 9 రోజుల పాటు ఈ నవరాత్రులంతా కూడా చేయగలిగారు. ఇది ఎక్కడ ఎవరు మొదలు పెట్టారు ఇలా ఒక పండుగ తీసుకొని ప్రపంచాన్ని అంత అంటే భారతదేశాన్ని అంతా ఒకటి చేయడం అనేది భారత స్వాతంత్ర సంగ్రామ సమయంలోనే ఏకతాటి మీద తీసుకురావడానికి అక్కడ కుల మత వర్గ భేదాలు లేకుండా సంఘటితం చేయాలన్న ఆశయంతో బాలగంగాధర తిలక్ గారు ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఒక సామాజిక వేదికగా మలిచారు. ఇది ఇట్ హ్యాపెన్ డ్యూరింగ్ ద ఇండియాస్ ఇండిపెండెన్స్ డే స్ట్రగుల్ ఆర్ ఫైట్ టైంలో ఆ ఉత్సవాలను సామాజిక వేదికగా చేసుకుని పండుగ పేరుతో అందరూ ఒక దగ్గరికి చేరినప్పుడు స్వాతంత్ర ఉద్యమానికి సంబంధించిన భావాలన్నింటినీ కూడా పంచుకోవడానికి ఒక వేదిక కావాలి, అందరూ ఒక దగ్గరకు వస్తే అవి చెయ్యొచ్చు అని ప్రజల్లో దేశభక్తిని, ఐక్యతను వీటంతా రగిలించడం కోసం ఈ ఉత్సవాన్ని వాడుకున్నారు. ఒక జాతినంతా కూడా మేల్కొల్పడానికి ఈ వినాయక నవరాత్రులు ఒక బలమైన సాధనంగా ఉపయోగపడ్డాయి. ఇది చరిత్రలో ఉన్న విషయం. సరే, మనము ఇంకో మంచి పాట విందాం. ఈ పాట ఏ సినిమాలో తెలిస్తే స్టూడియోకి ఫోన్ చేయండి, 9726361966. బయట ఇందాక మీరు విన్న ఆశాపాశం పాట నాకు చాలా చాలా ఇష్టమైన అనురాగ్ కుల్కర్ని పాడిన కొన్ని పాటల్లో, ఆయన పాడిన పాటల్లో గొప్ప పాట ఇది అని చెప్పడానికి ఈ పాట చెప్పుకోవచ్చు. అండ్ విశ్వ దీనికి మంచి సాహిత్యం కూడా ఇచ్చారు. చాలా ఆశాజనకమైన పాట. అండ్ ఇందులో వినాయక బొమ్మలు పెద్ద పెద్ద చేయడం ఉంటుంది. ఈ ఊరిలో పెద్ద విగ్రహాలు ఎక్కడ పెడుతున్నారు మీకు తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి, 9726361966. మీరు వింటున్నది రేడియో సురభి ఆన్ 107.9 FM HD3 అమెరికాలో. తెలుగు నేస్తం, సౌండ్స్ లైక్ హోమ్.

మీరు విన్న ఆ పాట బొమ్మరిల్లు సినిమా నుంచి. ఊరికే అలా దానికి నేను చేస్తున్న కార్యక్రమం థీమ్ కి ఏం సంబంధం లేదు. మన ఊర్లో పెద్ద పెద్ద విగ్రహాలు ఎక్కడ పెడుతున్నారు? పెద్ద పెద్ద విగ్రహాలు అంటే ఇలా ఒక పెద్ద కమ్యూనిటీలో నాలుగు కూడల్లోనూ లేకపోతే ఎక్కడైనా టెంట్లు వేసి పెద్ద పెద్దగా పెద్ద విగ్రహాలు పెట్టి కమ్యూనిటీ అందరూ తీసుకొచ్చి పూజలు మన ఊర్లో ఎక్కడెక్కడ చేస్తున్నారో తెలుసుకోనుంది. గుళ్లలో చేస్తుంటారు విగ్రహాలు.

0: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com or write to support@mypursue.com. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhanga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani padinche vidhanam, ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachchani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF AgTech Inc. Mallemari Farms believes that farming is not backward, it is the future. VVF AgTech Inc. is your calling for farming. Mallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
1: నేను ఆఫ్ ఇయర్ తీసుకున్నా మిమ్మల్ని, ఇప్పుడు ఆన్ ఇయర్ వెళ్ళాలి నేను. ధన్యవాదాలు, మీకు వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ధన్యవాదాలు సార్. ఓకే, మీకు ఇంకా గంట సమయం ఉందండి. మనం రేడియో సర్వీలో సిగ్నేచర్ చేస్తూ చేస్తూ చేస్తూ ఇలా వచ్చేసాం మనం చివరికి. రెండు ఒక మూడు గంటల షోలోంచి గంటకు వచ్చేసాం. వినాయక చవితి పండుగ గురించి, ఆ ప్రాసెస్యం గురించి చెప్తూ, ఈ నవరాత్రుల ఉత్సవాలన్నీ భారత స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో బాలగంగాధర తిలక్ దాన్ని ఒక వేదికగా మార్చి జాతినంతా ఏకీకృతం చేయడం కోసం వినాయక చవితి ఉత్సవాలను వాడుకున్నారు అనేది చరిత్రలో రాయబడ్డ ఒక ఘట్టం, ఒక నిజమైన చారిత్రాత్మకమైనది. అండ్ ఇప్పుడు కూడా ఇది సోట్రు. గణపతి విగ్రహాలని పెద్ద ఎత్తులో చేయడం, నిమజ్జనాలు చేయడం, నవరాత్రి ఉత్సవాలు చేయడం, రకరకాల ఆకారాల్లో వినాయకుని చేయడం, వీటన్నిటితో పాటుగా మనకి ఇది ప్రకృతితో మమేకమై ఉన్న పండుగ. అంటే మట్టితోటి విగ్రహాలు చేయడం దగ్గర నుంచి, పత్రితో పూజలు చేయడం దగ్గర నుంచి, ఏనుగు తల ఉన్న వినాయకుని పూజించడం వరకు, అన్నిటిలోనూ ఈ చంద్రుడిని చూడడం, చంద్రుడికి ఒక నూలు పోగనడం, అసలు చంద్రుడికి ఒక నూలు పోగంటే ఏంటి, దాని వెనకాల కథ ఏమిటి, ఇవన్నీ తెలిస్తే నాకు ఫోన్ చేసి చెప్పండి మీరు. ఎందుకంటే మీ దగ్గర నుంచి ఏమి, మీకు పండుగ గురించి ఏం తెలుసు అనేది తెలుసుకోవాలని నాకు ఆనందం, నాకు ఆత్రంగా ఉంది, ఆరాటంగా కూడా ఉంది. సో అలా మీకు తెలిసిన చెప్పండి. చంద్రుడికి ఒక నూలు పోగు అని ఒక సామెత వచ్చింది, ఏంటది, ఎక్కడి నుంచి వచ్చింది, ఈ చంద్రుడికి చవిచి చంద్రుడికి అది ఏం సంబంధం, చవిచి చంద్రుడు ఎందుకు చూడకూడదు, చూస్తే నష్టాలేంటి, వీటన్నిటిలో అంతర్లీనమైన భావన ఏంటి, అంతరార్థం ఏమిటి, అంటే పరమార్థం కనుక్కుంటూ చేసుకుంటూ వెళ్తే పండుగలు ఇంకా బాగా అర్థవంతంగా మనసు దగ్గరగా ఉంటాయి. అలా పైకి చేసుకుంటూ వెళ్ళొచ్చును. ఇందాక వినాయక చవితిలో బాడీ షేమింగ్ ఉన్నది అని చెప్పి ఒక మాట చెప్పాను ప్రారంభంలో షోలో. బాడీ షేమింగ్ చెయ్యరాదు అనడానికి ఇది ఈ కథ ఒక నిదర్శనం. అలా అలా ఉండకూడదు. మనుషులు ఎదుటి వాళ్ళ ఉన్న గొప్పతనాన్ని మాత్రమే గుర్తించగలగాలి, వాళ్ల రంగు రూపు రేఖలు కాదు అని చెప్పడానికి ఇందులో ఒక సూత్రం ఇమిడి ఉందని నేను భావించాను. మీకేమనిపిస్తున్నాయి ఇట్లాంటివి చూస్తున్నప్పుడు? 21 పత్రాలతో పూజ చేయడానికి ఆయుర్వేద శాస్త్రానికి సంబంధం ఉంది. అది పెద్ద పెద్ద పెద్ద వాళ్ళు చెప్తే నేను తెలుసుకుంటే మీకు నాకు తెలిసిన విషయాలు మీతో పంచుకుంటాను. ఓ మంచి పాటతోటి ఈ చివరి గంటలు మొదలు పెడదాం. వినాయక చవితి విశేషాలు ఏం తెలిసినా సరే మీరు స్టూడియో ఫోన్ చేసి మన డాలస్ లో ఎలా జరుగుతున్నాయి, ఏమిటి, ఎక్కడెక్కడ ఎలాంటి సంబరాల వింతలు విశేషాలు పంచుకోవడానికి ఓకే నంబర్ 972-636-1966. ఎంటర్టైన్మెంట్ 24/7 ఉండడానికి ఓకే డయల్ 107.9 FM HD3 లేదా రేడియో సర్బీ యాప్ లేదా రేడియో సర్బీ .com. వీటన్నిటి ద్వారా అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్ వెన్ యూ హ్యావ్ రేడియో సురభి విద్య. ఈ పాట

0: சிந்தை சிவமெத்த
1: சித்ராஸ் மேஜிக் இளராஜஸ் மேஜிக் సిరుల సీతారాం శర్మ శాస్త్రి మ్యాజిక్ అసలేం గుర్తుకు రాదు నా కళ్ళ ముందు ఉండగా అన్న పాట. సరే, నేను ఈ పాట తర్వాత మొన్న ఒక డ్రైవ్ టైం చేసినప్పుడు నేను రాసిన ఒక పాటకు, ప్రయోగాత్మకంగా రాసిన పాటకి ఒక చిన్న బిట్ వినిపించా. అది వెంటనే ఆ బిట్ మాత్రం విన్నవాళ్లు ఫోన్ చేసి బాగుంది మొత్తం పాట వేయండి నెక్స్ట్ టైం అన్నారు. నేను ఈ పాట వినిపించాక మీకు ఐ విల్ ప్లే దట్ సాంగ్. ఎవరైతే వింటున్నారో వాళ్ళు I want you to give me feedback. ఒకటి సాహిత్యం ఎలా వచ్చింది అనేది. నాకు సంగీతం బాగా వచ్చింది అనిపించింది. నేను పాట నేను రాశాను, ఆ ట్యూన్ మొత్తం ఏఏలో పాడడం మొత్తం ఏఏలో వచ్చింది. ఇది డిస్క్లైమర్, ముందుగానే చెప్పి డిస్క్లోజర్ మీకు. పాట సాహిత్యం మాత్రం పూర్తిగా నాది. అది ఒక భగవంతుణ్ణి చూసినప్పుడు, అంటే రాముల వారి రేడియో సురభి జాతర జరుగుతున్నప్పుడు రాముల వారి ఎదురుగుండా కూర్చుని ఉన్న సమయంలో ఆయన కళ్యాణానికి పలుసార్లు నేను వ్యాఖ్యానం చెప్పా. అలా మళ్లీ ఎదురు చూస్తున్న సమయంలో, నీ కోసం ఎదురు చూస్తున్నానయ్యా, ఇలా ఒక శరణాగతి భావానికి సంబంధించినది, నీకు నాకు మధ్యలో తేడా ఏమీ లేదు, నేను ఇలా ఎదురు చూస్తుంటే నువ్వు నా కోసం దిగొచ్చావు అన్న ఒక అనుభూతి కలిగి రాసిన పాట అది. అది నేను మీకు బిల్డప్ ఇస్తున్నా, ఈ పాట అయ్యాక మళ్ళీ అది వినిపిస్తా. బట్ ఐ వాంట్ యూ ఆల్ టు ప్లే దాట్ ఒకసారి విని, ఎలా వచ్చిందో ఎలా మీకు నచ్చిందా లేదా అది చెప్పడానికి స్టూడియోకి ఫోన్ చేయండి. ముందుగా ఈ పాట వినిపిస్తాను. మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాలు. చక్కగా ఉండ్రాళ్ళ పండుగ జరుపుకుని ఆనందంగా కుటుంబ సభ్యులందరూ కలిసి ఆనందిస్తారని భావిస్తూ ఇంకొక మంచి పాట విందాం. ఇది అయ్యాక నేను రాసిన ఆ పాట మీకు వినిపిస్తా. రేడియో సుర్బి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.

ఇది కూడా నాకు చాలా ఇష్టమైన పాట. ఆరాధన సినిమా నుంచి చిరంజీవి సుహాసిని నటించిన సినిమా ఇది. ఇరవజ గారి సంగీతంలో వేటూరు సుందరరామ్మూర్తి గారి పాటకి బాలుగారు పాడారది. అరే ఏమైంది, ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరింది అనే పాట. అందరం కూడా వినాయక చవితి గురించి మాట్లాడుతూ మీకు ఇందాక ఇంతకుముందు మాటల్లో ఒక చెప్పాను వివరం. ఈ పత్రి 21 ఆకులతోటి పూజ చేయడం వెనుక మనకు ఆయుర్వేదానికి సంబంధించిన శాస్త్రం దాగి ఉంది. ప్రకృతిలో సహజంగా కలిసేవి, సహజంగా ఉండేవి అవి తీసుకొచ్చి చేయడం అనేది, ఈ ఆయుర్వేద పత్రాలు వాడడము, తర్వాత విగ్రహాలని చేయడము, జలచరులు జనవలాలకు వాటన్నిటికి రక్షణకు కూడా పనికొస్తాయి అవి. మనము వేరే రసాయనాలు కలిసి ఉన్న ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇలాంటివి వేయడం వల్ల అవి హాని కలిగిస్తాయి. అసలైన పత్రి, అసలైన ఈ ఆయుర్వేద మూలికలతో ఉన్న పత్రులు ఇవన్నీ నీళ్లలో వేయడం ద్వారా మనం ఆ జలచరాల రక్షణ కూడా చేస్తున్న వాళ్ళం అవుతాం. ఇందులో మాచీ పత్రము సువాసన, తలనొప్పిని ఇవన్నీ తగ్గిస్తుంది అన్నమాట. గాలిలోని హానికర బ్యాక్టీరియాలు నశింపజేస్తుంది. దుర్వాపత్రమేమో శరీరంలో వేడిని తగ్గించి చలవ చేస్తుంది, రోగ నిరోధక శక్తిని అమాంతం పెంచుతుంది, చర్మ రోగాలను దూరం చేస్తుంది. ఇది గరికపు గరికాకన్నమాట. అపామార్గ పత్రం అంటే ఉత్తరేణి, ఆస్తమా దగ్గు వంటి శ్వాసకోశ వ్యాధిని తగ్గించడానికి ఉత్తరేణి దివ్య ఔషధం. పంట నొప్పులు, దంత సమస్యలు కూడా ఇది తీర్చేస్తుంది. తులసి పత్రమే సర్వరోగ నివారణి, మన తెలిసిందే, నీళ్లలో వేసుకుని జలుబు జ్వరాలను తగ్గించడానికి, రోగ నిరోధక శక్తిని పెంచే, వర్షాకాల వ్యాధులకి ఇది సరైన మందు తులసి పత్రం. బిల్వం కూడా, మారేడు కూడా, మారేడు దళాలు మధుమేహాన్ని, షుగర్ వ్యాధిని అద్భుతంగా తీసుకొస్తాయి, జీర్ణ వ్యవస్థను కూడా మెరుగుపరుస్తాయి. బదరి పత్రం అంటే రేగి ఆకులు రక్తహీనతను అరికట్టడం, దురదలు, చర్మాల జలుజు ఇవన్నీ నివారించడంలో బదరి పత్రం సహాయపడుతుంది. దానిమ్మ, దాడిమి పత్రం అజీతి, విరేచనాలు, కడుపు నొప్పి ఇలాంటి జీర్ణకోశ సమస్యల్ని అద్భుతంగా తగ్గిస్తుంది. దత్తోరు పత్రమేమో కీళ్ళ నొప్పులు, వాతాల నొప్పులు ఇవన్నీ తగ్గించడానికి ఆయుర్వేదంలో ఇవన్నీ పైపోతగా ఉపయోగిస్తారన్నమాట. ఉమ్మెత్త అది. ఇవి ఈ పత్రి మనం తీసుకొచ్చి చేసే పూజ చేసే పత్రిలో ఉండే లక్షణాలు. ఇవన్నీ కూడా నేను ఆచార్య అద్దంకి శ్రీనివాస్ గారి ప్రవచనం విన్నాను, అందులో నుంచి గ్రహించిన విషయాలు మీతో పంచుకుంటూ ఉన్నా ఆ పత్రాలలో ఉన్న విషయం. సరే, నేను ఒక పాట రాశాను, ఆ పాటను నాకు బాగా నచ్చింది, ట్యూన్ బాగా వచ్చింది అనిపించింది. అది విని మీకు నచ్చితే స్టూడియోకి ఫోన్ చేయండి. 9726361966.

అది పాట. మీకు నచ్చింటే స్టూడియో ఫోన్ చేయండి 9726361966. మీరు వింటుంది రేడియో సురభి. ఈ పాట నేను రాసిన పాట. మీకు నచ్చి ఉంటే స్టూడియో ఫోన్ చేయండి. సరే, ఇంకొక చక్కటి గీతాన్ని విందాం. రేడియో సురభిలో సిగ్నేచర్ షో వింటున్నారు. ప్రతి శనివారం ఆదివారం ఉదయం 10 నుంచి 1 గంట వరకు ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ రోజున మీ వ్యాఖ్యాతగా నేను భాస్కర్ రాయవరం. వినాయక చవితి రోజున చేసే వంటకాలు కూడా ప్రత్యేకమైనవి. ఆ వంటకాలకేమన్నా దాని వెనకాల ఏదైనా రహస్యం ఉందా, సూత్రం ఉందా తెలిస్తే దాని గురించి మాట్లాడుకుందాం. 9726361966.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
5: Yes sir.
4: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
5: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
4: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
6: విజిట్ రాజురాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
7: Hello, namaste, this is KTR and you're listening to me on Radio Surabhi.
8: Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow. I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
0: Radio Surabhi, Dallas' number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM HD3.
9: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
10: ఇప్పటిదాకా నువ్వు చేసినవా? నీకెన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
9: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్, ఓకే? షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
11: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
9: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.

వెల్కమ్ బ్యాక్. మనము రేడియో సురభిలో వినాయక చవితి ప్రత్యేక కార్యక్రమం జరుపుకుంటూ సిగ్నేచర్స్ నడిపిస్తూ ఉన్నాం. ఇందులో వినాయక చవితిలో పెద్ద పెద్ద విగ్రహాలు చేసి పూజలు చేసుకోవడానికి కారణం ఏంటి, ఆ విగ్రహాలని ఎటువంటి వాటితో తయారు చేయాలి, పూజలకి వాడే ఈ పత్రి వెనకాల ఉన్న ఆంతర్యం ఏమిటి, కథల వెనకాల ఉన్న ఆంతర్యం ఏమిటి, ఇవన్నీ మాట్లాడుకుంటూ వస్తున్నాం. సమంతపకోపాఖ్యానం తప్పనిసరిగా వినండి. దానివల్ల ఎన్నో పాపాలు హరించిపోతాయన్నది ఒక నమ్మకం. ఈ వ్రతాల వెనకాల కథల వెనక ఎంతో అంతరార్థాలుంటాయి, ఎన్నో విషయాలుంటాయి. ఇందులో ఒక ప్రత్యేకమైన ఘట్టం ఉంటుంది, అది ఆలింగనం. ఎవరు ఎవరికి ఆలింగనం ఇస్తారు, ఆలింగనానికి అసలు కథ రూపం ఎక్కడ ఉన్నది అనేది ఈ పాట అయ్యాక మిమ్మల్ని అడుగుతాను. మీరు నాకు స్టూడియో ఫోన్ చేసి చెప్పాలి. సమంతకోపాఖ్యానంలో ఆలింగనం సంబంధించి ఒక ఘట్టం ఉంటుంది, దానికి ఇంకో హింట్ ఇస్తాను నేను పోనీ. రామాయణానికి సంబంధం ఏమిటి తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి 9726361966. ఈ పాట వింటూ

0: ఆల్రైట్, నేను శమంతక ఉపాఖ్యానంలో ఒక ఘట్టం వస్తుంది ఆలింగనం అని, దానికి రామాయణానికి సంబంధం ఏమిటంటే నాకు రాఘవేంద్ర గారే ఫోన్ చేశారు, వారితో మాట్లాడదాం. రాఘవేంద్ర గారు, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు సార్, మీ మాటలు శ్రోతలు వింటున్నారు, ఆ కథ చెప్పండి.
1: థ్యాంక్స్ అండి.

0: ఆ జాంబవంతుడితో యుద్ధం చేసి తర్వాత సత్యవతి పెళ్లి ఆడతారు.
1: యుద్ధం వరకు బాగానే ఉంది. మరి ఆలింగనం లింకున్నది. ఇప్పుడు కృష్ణుడు జాంబవంతుడి యుద్ధం చేసిన తర్వాత ఆయనకు ఒక ఆలింగనం ఇస్తాడు. అవును, ఆలింగనంలోనే ఇంకొక సంబంధం తీరింది. ఆయన రెండో కోరిక కూడా కోరతాడు జాంబవంతుడు. హనుమ అది సరే అది సరే. ఆయన కౌగులిచ్చుకుంటారు జాంబవంతుణ్ణి. ఆ కౌగులికి రామాయణంలో ఒక ఘట్టానికి కూడా సంబంధం ఉంది. యుద్దంతో పాటుగా ఆయన యుద్దం చేయడమే కాకుండా హనుమకి ఆలింగనం ఇస్తే నాకు కూడా కావాలని అడుగుతారు జాంబవంతుడు. అట్లా కాదు, మళ్ళా ఆయన వెయిట్ చేయాలంటాడు అనమాట.
0: అది ఆలింగనం చేసుకున్నప్పుడు జాంబవుడు గుర్తొస్తుంది, ఇది రాముడే ఇప్పుడు పుట్టాడు అని చెప్పి. అప్పుడు తెలియదు, అందుకే యుద్ధం చేస్తాం.
1: స్పర్శ వల్లే గుర్తొస్తుంది దానికి నిజం.
0: అంతేగాని అది హనుమంతుడికి ఇచ్చినప్పుడు నాకు ఇవ్వాలి అని చెప్పి దాని గురించి లేదండి నా తెలిసి.
1: సో యుద్ధం చేయాలని మాత్రం కోరిక ఉంటుంది. ఎందుకు రాముడు
0: యుద్ధం చేయాలని కోరారు
1: ఆయన.
0: ఎందుకంటే మీరు చాలా ధైర్యవంతులు, మీ ధైర్య శాస్త్రాలకి నేను కూడా ఒకసారి యుద్ధం చేయాలనుకుంటున్నాను అని చెప్పి. అందుకని ఆ కోరిక ఈ జన్మ తీరుస్తారు. అంత అయితే ఆలింగనం ఇచ్చినప్పుడు ఆ స్పష్టత గుర్తొస్తుంది,
1: ఈయనే కృష్ణుడే రాముడు అని చెప్పి గుర్తొస్తుంది. అంతేనా? బాగా చెప్పారు సార్ రాఘవేంద్ర గారు. సమంత గోపాఖ్యానంలో అతి ముఖ్యమైన ఘట్టాన్ని వివరించారు మీరు, సంతోషం.
0: చాలా థ్యాంక్స్ అండి.
1: మీకు పండుగ శుభంగా జరగాలని కోరుకుంటున్నాను. తప్పకుండా సార్, ధన్యవాదాలండి. ఓకే, ఇంకొక పాట, మంచి పాట వస్తుంది, దాన్నే కొనసాగిద్దాం.

0: కృష్ణుడు
1: ఆనేర్ తీసుకున్నాను మురళి గారు, ఆనేర్ తీసుకున్నాను, ఈ పాట అయిపోయింది అందుకని. సో ఎన్ని రోజులు యుద్ధం చేసుకున్నారనే ప్రశ్న మీరు అడుగుతున్నారు ఇప్పుడు అంతేనా? హలో, ఎన్ని రోజులు యుద్ధం చేశారు అనేది అడుగుతున్నారు అంతేనా?
0: ఎన్ని రోజులు యుద్ధం చేశారు. ఇంకొకటి ఏంటంటే ఆయన ఈ పిల్లలతో కాస్త కథలు చదివితే మనం కాస్త పిల్లలకి వినాయక చవితి అప్పుడు వీళ్ళ కబడి కూడా కాస్త ఇది అవుతుంది కదా.
1: అవును,

0: పిల్లలకి ఏమవుతుందో నాకు అర్థం కాలేదు అది లాస్ట్ పార్ట్.
1: హలో,
0: చివరిలో అది ఏదో అన్నారు పిల్లలకి.
1: అది కాదు, మనకి పిల్లలతో కాస్త వినాయక కథలు ఇవన్నీ కాస్త చదివించాలి కదా, మనకి తెలుగు మనబడి తెలుస్తున్నారు కదా.
0: ఎస్ ఎస్, టోటల్ చెప్పాలి, కథలు చెప్పాలి, కథ వెనకాల మర్మం చెప్పాలి, ఇవన్నీ కూడా
1: చెప్పాలి. ప్లస్ వాళ్ళతో చదివిస్తే వాళ్ళకి కాస్త పట్టు వస్తుంది కదా.
0: చదివించే వరకు కనీసం వినిపించే వరకు వెళ్దాం, తర్వాత నిజంగానే చదివితే ఇంకా బాగుంటుంది. చదవాలి తెలియాలి తప్పకుండా. మళ్ళీ చాలా బాగా చెప్పాము, మీకు వినాయక చవితి శుభాకాంక్షలు, పండుగ బాగా జరుపుకోవాలి మీరందరూ. రైట్, ధన్యవాదాలు. ఎన్ని రోజులు యుద్ధం చేశారు జాంబవంతుడు కృష్ణుడు తెలిస్తే స్టూడియో ఫోన్ చేసేది. 9726361966. ఈ పాట విందాం, ఈ పాట వేసింది మనం తెలిసినా సరే స్టూడియో ఫోన్ చేద్దరు కానీ.

0: మీరు విన్న ఆ పాట చలో అన్న సినిమా నుంచి. సరే నాకు ఆత్మీయులు ఫోన్ చేస్తాను, వాళ్ళతో మాట్లాడదాం.
1: రిత్విక్
0: ఫోన్ చేశారు, రిత్విక్ ఆనర్ ఉన్నా.
1: ఇప్పుడు
0: ఆనర్ ఉన్నావు.
1: ఓకే అంకుల్, ఇది జాంపో 128 డేస్ అయింది.
0: ఎంట్రా నాకు అర్థం కాలేదు, రిత్విక్ మళ్ళీ చెప్పు.
1: వ్యాసం చేయరమ్మా, అది యుద్ధం.
0: ఎన్ని రోజులు చేశారు?
1: 28 అన్నాను.
0: 27
1: డేస్
0: 28 డేస్ ఓకే. చూద్దాం, కనుక్కుందాం. ఇంకెవరన్నా చెప్తారేమో చూద్దాం. రిత్విక్,
1: మా ఇంట్లో జామిని చెట్టు ఉంది.
0: జామిని చెట్టు ఉందా మీ ఇంట్లో?
1: జామిని
0: దానిమ్మనా?
1: మా అమ్మ గారి కోసిస్తాడు రేపు.
0: ఓ, దామిడి పత్రం అంటే దానిమ్మ పత్రం, దానిమ్మ చెట్టు అంతేనా?
1: దానిమ్మ చెట్టు అది.
0: ఆకంతో పూజ చేయాలి. శుభం శుభం, మంచిది. సో జాంబవంతుడు కృష్ణుడు 28 రోజుల పాటు యుద్ధం చేశారు అనేది, కొన్ని చోట్ల 21 ఉంటుంది, కొన్ని చోట్ల 28 ఉంటుంది. వాళ్ళు అన్ని రోజులు యుద్ధం చేస్తారు. ఆ రోజులు గడుస్తున్న కొద్దీ కృష్ణుడి దెబ్బలకి ఆయన బలం తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట. అది సరే, ఇంకా మంచి పాటతోటి మనం కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం. ఇంకా 10 నిమిషాల సమయం ఉంది నాకు మీతోటి. వినాయక చవితి రోజున మనం చేసే ఈ పిండి వంటల వెనకాల కూడా కుడుములు, ఉండ్రాళ్ళు నూనెలో వేయించకుండా ఆవిరి మీద చేస్తారు. ఇవి చాలా సులభంగా జీర్ణమవుతాయి అనేది ఒకటి. ఈ వర్షాకాలంలో కొంచెం జీర్ణ వ్యవస్థ మందగిస్తుంది, భద్రపదం వచ్చేసరికి వానలు పడుతుంటాయి కాబట్టి. ఆవిరితో ఉడికించినవి కొంచెం సాత్వికంగా ఉంటాయన్నమాట. బియ్యం పిండి, బెల్లం, శనగపప్పు, యాలకులు ఇవన్నీ కూడా శక్తిని, ఐరన్, వైటమిన్ లాంటివన్నీ ఇస్తాయి. వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల ఇవన్నీ జలుబు నియంత్రణానికి యాలకులు, మిరియాలు సహాయపడతాయి. ఇంకా ఈ ఆ తాత్వికమైన ఆంతరం ఏమిటంటే, కుడుము పైన తెల్లగా చప్పగా ఉండి లోపలంటే తీయటి పూర్ణం ఉంటుంది. మనిషి బయటకు సాధారణంగా కనిపించినా లోపలుండే జ్ఞానం గాని వాళ్ల లోపలుండేవి గుర్తించాలి అనే సత్యాన్ని మనకు వీటి ద్వారా తెలుస్తుంది. అండ్ ఇవన్నీ కూడా ఆయనకి ఇష్టం, బాలగణేశుడికి ఇవన్నీ ఇష్టం అని చెప్పి పురాణాలు చెప్తుంటే, మోదక ప్రియుడు అంటారు ఆయన్ని. బియ్యం పిండి, బెల్లం కలిపిన ఉండ్రాళ్ళు కుడుములు చేసి పెడితే వినాయకుడికి ప్రీతిప్రదంగా ఉంటుందని చేస్తారు. అవన్నీ మనం తినేటప్పుడు మన ఆరోగ్యం కూడా కాస్త శుభకరంగా ఉంటుంది అని చెప్పి భావిస్తారన్నమాట. అందువల్ల ఆ పిండి వంటల వెనకాలన్న ఆంతర్యం అది. సరే, 28 రోజుల పాటు యుద్ధం చేశారని ఉన్నది శాస్త్రంలో. సమంతకోపాఖ్యానం పిల్లలతో చదివించండి అని కూడా ఇందాక మురళి అన్నారు. సో అది కూడా మంచిదే, పిల్లలు చదవగలిగితే ఇంకా గొప్పగా ఉంటుంది.

0: అని వెళ్తానండి.
1: కొద్దిగా ఆగు, ఆగమంటుంది కొద్దిగా. ఎక్కడికి? ఉన్నట్టుండి ఏమైంది నీకు?
0: జనం అంతా పిలుస్తున్నారండి, కాకులాగా కేకలేస్తున్నారండి.
1: పాట పూర్తి కాలేదే, పాడు.
0: పన్నుడుగా పాట ఏంటండి? నేను వెళ్తానండి.
1: ఇక్కడ నా మాట వినపడదు? ఊళ్ళో వాళ్ళు పిలిపినిపిస్తుందా?
0: వినిపిస్తున్నట్టు అనిపిస్తుంది.
1: అదేం కుదరదు, పాడు.
0: వద్దండి,
1: వదలండి.

ఆల్ రైట్, నేను ఇందాక నుంచి మాట్లాడిన మాటలు ఏవి ఆనర్ వెళ్ళి, ఎందుకంటే నేను ఆనర్ బటన్ నొక్కలేదు. సరే, 3 గంటల పాటు చేసిన గణపతి కార్యక్రమంలో మీ అందరికి రకరకాల విషయాలు పంచుకున్నాం, రకరకాల మాటలు పంచుకున్నాం, గణపతి పండుగ వెనుక ఉన్న ఆంతర్యం గురించి మనం తెలుసుకున్నాం. సో ఇవన్నీతో పాటుగా మనం అందరం ఇక్కడ కమ్యూనిటీలో ఈ పండుగ చేసుకోవడంలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కలుపుకుంటూ వాళ్లకు మన పండుగల గొప్పతనాన్ని చెబుతూ, వాళ్లకి ఈ వేడుకల విశేషాలు చెబుతూ, వాళ్ళని కల్చరలీ ఇంటిగ్రేటింగ్ ఆల్ ఆఫ్ దమ్ విత్ అస్ ఈజ్ యాక్చువల్లీ ద సక్సెస్ ఆఫ్ దిస్ ఫెస్టివల్. మనము అమెరికాలో చేసుకునే విషయంలో మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటూ, మీరందరూ ఈ మీతో మళ్లీ కార్యక్రమం చేసి ముచ్చటించే వరకు ఉత్సాహంగా ఉండండి, ఉల్లాసంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఆనందాన్ని జీవితంలో తారసెళ్లే వాళ్ళందరికీ పంచుకుంటూ వెళ్ళండి. పంచుకోవడమే పెంచుకోవడం. సైనింగ్ ఆఫ్, భాస్కర్ రాయవరం.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
4: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీపీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్.

హలో హలో హలో, మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం అండ్ రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్. నేను వచ్చేసాను మీ కౌశిక్. ఇప్పటికీ ఇంకా ఐ డోంట్ హ్యావ్ ఏ అడ్జెక్టివ్ యెట్, బట్ నేను వచ్చేసాను కౌశిక్ విత్ టుడేస్ వైబ్ చెక్. దట్ ఈస్ ద నేమ్ ఆఫ్ అవర్ షో. అండ్ ఆల్ బి హియర్ ఫ్రమ్ 1 to 4. వన్ కి స్టార్ట్ చేసేస్తాము, 4 కి ఎండ్ చేసేస్తాము. అండ్ వీ గాట్ అ లాట్ టు టాక్ అబౌట్ టుడే. సో నిన్న వీ హ్యాడ్ ఏ గణేష్, మేక్ యూర్ ఓన్ గణేష్ ఫెస్టివల్ హియర్ హ్యాపెనింగ్ ఇన్ ద స్టూడియో. అండ్ చాలా మంది వచ్చారు, చాలా బాగా గణేష ఐడల్స్ ని క్రియేట్ చేశారు క్లే తోటి, చిన్నపిల్లల వరకు పెద్దవాళ్ళ దాకా. అండ్ ఇట్ వాజ్ సో ఇంట్రెస్టింగ్ టు సీ ఎవ్రీవన్ లిటిల్ టేక్ ఆన్ హౌ దే మేక్ దర్ గణేష. కొంతమంది చాలా ఫాస్ట్ గా చేసేసారు, కొంతమంది దే టుక్ దర్ టైమ్ అండ్ దే మేడ్ సంథింగ్ వెరీ బ్యూటిఫుల్. బట్ యు నో ఇట్ వాజ్ వెరీ నైస్ టు సీ ద టర్న్ అవుట్. అన్ఫార్చునేట్లీ క్లే తొందరగానే అయిపోయింది, బట్ ఇట్ వాజ్ సో నైస్ టు సీ ద పీపుల్ స్టిల్ కమింగ్ ఇన్ అండ్ షోయింగ్ దేర్ సపోర్ట్. సో థ్యాంక్ యూ ఫర్ దాట్. బట్ రేపు ఎస్ ఇస్ గణేష్ చతుర్థి, వినాయక చవితి, అండ్ మెనీ అదర్ డిఫరెంట్ నేమ్స్ దట్ అక్రాస్ ఇండియా డిఫరెంట్ డిఫరెంట్ పేర్లతో పిలుస్తారు ఈ ఫెస్టివల్ ని. సో వీర్ గోయింగ్ టు టాక్ అ లిటిల్ బిట్ అబౌట్ దట్ టుడే. కానీ అదొకటే కాదు, వీ హ్యాడ్ అ లాట్ మోర్ ఇంట్రెస్టింగ్ స్టఫ్ దట్ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ టిల్ 4 o'clock. అండ్ అ ఫ్యూ గేమ్స్ హియర్ అండ్ దేర్, బికాజ్ యాజ్ యూ గైస్ నో, నేను నా షో గేమ్ లేకుండా నేను చేయలేను. కాల్ చేస్తూ ఉంటారు అండ్ ఇట్స్ సో ఫన్ టు సీ దట్ ఇంటరాక్షన్. సో హియర్ ఐ విల్ బి హియర్ ఫ్రమ్ టుడే 1 to 4 o'clock. సో మనం ఈ పాటతో స్టార్ట్ చేస్తాం, దాని తర్వాత విల్ టాక్ అబౌట్ వినాయక చవితి.

So Vinisa Mahapatra from the movie Jai Chiranjeeva, and I wanted that to be the only Ganesh Patta Ivala, because I'm sure Miro Ivalanta Ganesh Patta Vinay Untaru so far of all the shows, and Rape obviously Vintaru. So I want to switch it up a little bit for the rest of the throughout this show. Different songs play Jaisanu, but that doesn't mean we're going to stop talking about Ganesh Chaturthi. Just kuncham too monotonous avakunda, I just wanted to switch it up. Because that's the only Ganesh Patta that I know, to be honest. But yes, so indaak maatladam kada, the size of the idol, that's one thing that I noticed. I'm sure ikkada kuda unde untayi anukuntunnanu, but from my experience, I haven't seen such big idols. మనం ఇంట్లో చేసుకునే చిన్నవి గ్రోసరీ షాప్ లో దొరికే చిన్నవి చిన్నవంటే మేబీ లైక్ మాక్సిమం 5 feet అట్లా ఉంటాయేమో టు సార్ట్ ఆఫ్ పుత్తమిన లైక్. బట్ ఆ విసర్జన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నాకు చిన్నప్పుడు గుర్తు దాట్ ప్రతి గణేష్ చతుర్థి రోజు పొద్దున్న లేచి పూజ చేసి, ఈవెన్ ఇఫ్ ఇట్ వాస్ అ స్కూల్ డే, యు నో, అవర్ పేరెంట్స్ యూజ్డ్ టు మేక్ అస్ వేక్ అప్ ఎర్లీ, కథ విని అండ్ పూజ అయిన తర్వాత సాయంత్రంకి, ఆర్ యు నో, ఆర్ ఈవెన్ అట్ దట్ టైమ్ వి యూస్ టు, మన తెచ్చుకున్న ఐడల్ లేకపోతే చేసుకున్న ఐడల్ ని వి యూస్ టు డూ ద నిమర్జనం, గణేష్ నిమర్జనం ఆర్ విసర్జన్. సో అది మనం బకెట్ లో చేస్తాం. నాకు చిన్నప్పటి నుంచి కొడితే వి గోడ్ బ్యాక్ యార్డ్ అండ్ ఆల్ ఆఫ్ అస్ పుట్ అవర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ పుట్ ఇట్ ఇన్ అ బకెట్. అది దట్స్ నాట్ సంథింగ్ దట్ ఐ థింక్ దట్ హ్యాపన్స్ ఇన్ ఇండియా. వన్ ఐ వాస్ డూయింగ్ మై లిటిల్ లుకింగ్ అప్ ఆఫ్ ద డిఫరెన్సెస్, లైక్ ఐ వాస్ టాకింగ్ అబౌట్ లైక్ ఇండియాలో అక్కడ, బికాస్ ఇట్స్ సచ్ ఎ widely celebrated thing, almost everyone in India celebrates Ganesh Chaturthi kada, due to the, you know, predominantly under Hindu ne kabatti akkada. I heard, and my parents were also telling me, that oka pedda pond unte colony anta elli lekapothe oka community of people elli వాళ్ళు అక్కడ గణేష్ నిమజ్జనం చేస్తారు, నో మ్యాటర్ హౌ బిగ్ ది ఐడల్ ఇస్. బట్ దాట్ ఈస్ జస్ట్ అనదర్ వే ఆఫ్ హౌ, వన్ యూ మూవ్ ద ఫెస్టివల్ అక్రాస్ టు ద డిఫరెంట్ కాంటినెంట్, హౌ ఇట్ అడాప్ట్స్ కదా. ఒక బకెట్ లో కానివ్వండి, లేకపోతే యూనో ఒక టెంపుల్ బయట దేర్ ఇస్ అ స్మాల్ లిటిల్ పాండ్, మేబీ అక్కడ చేస్తారేమో. సో దాట్స్ అనదర్ యూనో డిఫరెంట్ కైండ్ ఆఫ్ వే ఆఫ్ అడాప్టింగ్ ఇట్ అండ్ స్టిల్ continuing that tradition. Inkote entante the duration of the event. Ikkadante manaki office lu untai, schools untai, and just different things, extracurricular activities that a lot of kids have, or a lot of people have, you know, not aside, just aside from their, you know, careers and stuff, that it could maximum oka one day or maybe oka day and a half, 2 days lo we try to do the festival. Kan India lo atla kada Ganesh festival ante Ganesh Chaturthi ante oka 10 15 days varaku nadustundi akada, you know, each day conducting a different kind of thing, oka roju puja inko roju inkokati. So that I found obviously manaki ikkada time undadu. I'm sure people that have may want to make that time ikkada chestuntaru, but naaku telisinanta varaku from my parents and my the way that I did Ganesh Chaturthi and the way that my chuttupakka telisina vallu chesinanta varaku maximum oka 2 days lo vallu finish chesestaru. And India lo my parents were telling me that yeah, oka 10 15 days vallu chinnappudu vallu school lo used to be something that they do in school. Obviously ikkada mana school lo Ganesh Chaturthi anta సెలబ్రేట్ చేయడానికి మనకు ఉండదు ఇక్కడ, బట్ ఇండియాలో ఇట్స్ దట్స్ అనదర్ యూనో కైండ్ డిఫరెంట్ వే. సో ఇట్లా మనకి చాలా సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ ఉంటాయి అబౌట్ హౌ టు సెలబ్రేట్, హౌ పీపుల్ సెలబ్రేట్ గణేష్ చతుర్థి. అండ్ మీరు కూడా కాల్ చేసి చెప్పచ్చు వాట్ ఆర్ సమ్ డిఫరెన్సెస్ అండ్ సిమిలారిటీస్ దట్ యూ గైస్ హావ్ నోటిస్. సో కాల్ చేసేయండి 972-636-1966 అండ్ ఈ పాట వినద్దాం ఫ్రమ్ ద మూవీ బిల్లా.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: కవింతలకి కేరింతలకి కేరాఫ్ అడ్రస్ రేడియో సురభి.
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3 లూయిస్విల్ టెక్సస్ అమెరికాలో తెలుగు నేస్తం.
4: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
5: Koti rupayala kosam mee aakhari prashna. Ready?
6: Yes sir.
5: Rajuraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
6: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, tali and catering.
5: You're absolutely right. Rajuraj Kitchen lo mana favorite chat items along with the talis are all at affordable prices and unforgettable taste. Entante malli malli రావాలనిపిస్తుంది. దే ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
7: విజిట్ రాజ్లాస్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
0: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయున్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ vvfactech.com ఆర్ కాల్ 8482440213. మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్లాలనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశి రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీ లో ఓజీ, క్వాంటిటీ లో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్క్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
8: All right, so welcome back. Ipradaka, we've been talking about Ganesh Chaturthi, Vinayak Chaturthi, the celebrations and differences that we have India ki ikkadiki, and over time also. Ikkadiki kuda naa chinnappudu edla celebrate cheskune vallo, I think it's changed a lot ippudu over the last couple of years. So we're just talking about that here a little bit today. So we talked about idols being the size of the idols. Manam enni rojulu celebrate cheskuntamo. ఇక్కడ మామూలుగా ఒక మాక్సిమం ఒక 1-2 డేస్ ఉంటే, ఇండియాలో ఒక 10-15 డేస్ దాకా ఉంటుంది. ఇన్ ద సైజ్ ఆఫ్ ది ఐడల్స్ మనం గణేష్ నిమజ్జనం చేసినప్పుడు ఎట్లా, ఒక కొంతమంది లేక్ లో చేస్తారు ఇండియాలో, పౌండ్ లో కానీ. మనకి ఇక్కడ ఏంటంటే విడూర్ అండ్ పాకెట్. బట్ ది అదర్ థింగ్ దట్ ఐ థింక్ వాజ్ ప్రాబబ్లీ ద కూలెస్ట్ ద చేంజ్ దట్ ఐ సా అండ్ ఈవెన్ ఇక్కడ కూడా ఇస్ మోదక్. సో అందరికీ తెలిసిందే దట్ గణేష్ ఇస్ ఫేవరెట్ స్వీట్ ద మోదక్, లడ్డు లాగా ఉంటుంది అది. అండ్ హ్యాస్ అ కైండ్ ఆఫ్ అ dumpling kind of shape. Meer oka oka chusar ankonde, but na chinnappudu my mom used to make the modak, the actual way the India lo atla chestaro ave dine vallamu Ganesh Chaturthi roju. But over time, you know, kids may not like all those exact ingredients. I've seen kids making it with chocolate, Nutella, you know, different kinds of way, just to still have that sweetness, but a different kind of way to chesaru, just to make the kids a little bit more interested in eating that as a prasadam. Because uttiga modak chesthe, I think kontamandiki, at least pillalki aithe, I think not everyone's super excited about that. They need that chocolate kind of flavor with Nutella or nuts or even. And I think that's a cool little, it's like a fusion kind of modak that I've seen, konda nieces and nephews, and I've seen it online as well. So I think that's a really, really cool way of sort of adapting it over time. It could not, like I was saying, not chinnappudu, I didn't have all that. I like the actual modak, but I know that kids nowadays might need a little bit of more sweetness for their palate. So I think that's another cool way. that it's changed. So meeru kuda call chesandi 972-636-1966. And oka paata play chese mundara, this Vinayak Chavithi India Bazaar invites you to bring home Ganesha Idol with Dol Tasha on Sunday, September 13th at Devala from 6 p.m. to 9 p.m. Come experience the beats and traditions of a live Dol Tasha celebration at select India Bazaar locations. You can also shop for everything you need to welcome Bappa home, from a wide range of Ganesha idols and puja essentials to festive decor and all your festive needs. The Dol Tasha celebration will be happening at select locations including Little Elm, El Dorado, West Plano, McKinney, and in Austin in Cedar Park. So this Ganesh Chaturthi, bring home Ganesha, bring home tradition, and bring home the beats. India Bazaar, the people's store. So maninkas the matlade mundara about Ganesh Chaturthi, part of it from the movie Game Changer.

సో పాట ఫినిష్ అయ్యాం ఫ్రమ్ ద మూవీ డార్లింగ్ ఇట్లా మనకి చాలా పాటలు ఉన్నాయి రిక్వెస్ట్ సాంగ్స్ అండ్ జస్ట్ సాంగ్స్ దట్ ఐ వుడ్ లైక్ యూ గైస్ టు హియర్ బట్ కాల్ చేసేయండి 972-636-1966 ఇఫ్ దేర్ ఇస్ అ సాంగ్ దట్ యూ గైస్ వుడ్ లైక్ టు లిసన్ టుడే టు టుడే అండ్ ఐడ్ బి మోర్ దెన్ హ్యాపీ టు ప్లే దట్ ఫర్ యూ సో ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేసింది మనకి సో వాట్ వాజ్ గణేష్ వెహికల్ వాట్ యానిమల్ ఇస్ ఇట్ అండ్ వాట్స్ ఇట్స్ నేమ్ సో మనకి ఇద్దరు కాల్ చేశారు వంశిక అండ్ సితార అండ్ ఎస్ ఇట్ ఈస్ ఏ మౌస్ ఆర్ రాట్ అండ్ ఇట్ ద వాహనస్ నేమ్ ఇస్ మూషక So that is something that that is a pretty cool thing that almost mana Hindu mythology lo una prati god ki oka vehicle untundi and they all are pretty much for the most part they are animals and animal ko oka peru untundi they also have their own stories that manaki Ganesh story chadunappudu vahana kuda oka story untundi so I find that very interesting that every character has you know its moment to shine so thank you Subhanshika and Sitara for calling And keep listening, Andaru, because we've got more questions and we've got a game coming up very soon. So keep listening. And you guys know which number to call. 972-636-1966. And you got a small fact about the Vahana Indra. Manaki Ganesh ko obviously modaks kani, laddus kani, manavan offer jesam kada as prasadam puja pudu. But we also offer chinnaga, koni chinna chinna prasadal kuda offer jesam for Mushaka Vahana. So I find that pretty interesting as well. So finally, manam Ganesh festival అయినప్పుడు మనం నిమజ్జనం చేస్తాం కదా విచ్ బై ద వే సితార సెడ్ దట్ వాస్ హర్ ఫేవరెట్ పార్ట్ అబౌట్ ద గణేష్ ఫెస్టివల్ వెన్ యూ పుట్ ఇట్ ఇన్ ద వాటర్ అట్ ది ఎండ్ సో దట్ వాస్ ప్రెటీ క్యూట్ బట్ గణపతి బప్ప మోర్య దేర్ ఇస్ అనదర్ హాఫ్ టు దాట్ సో అది కూడా మిమ్మల్ని అడుగుతాను గణపతి బప్ప మోర్య మనం ఫెస్టివల్ అయిపోయినప్పుడు వన్ వీ డూ ద నిమజ్జన వీ హ్యావ్ అనదర్ సేయింగ్ గణపతి బప్ప మోర్య అని ఇంకో సేయింగ్ కూడా ఉంటుంది దాని తర్వాత సో ఆ సేయింగ్ ఏంటి కాల్ చేసి చెప్పండి 972-636-1966 సో గణేష్ ఫెస్టివల్లో మనం అయిపోయినప్పుడు గణపతి బప్ప మోర్య అండ్ ఇంకొక సేయింగ్ కూడా ఉంటుంది ఆఫ్టర్ దాట్ సో ఆ సేయింగ్ ఏంటి కాల్ చేయండి బట్ ఈ పాట బిఫోర్ ఐ ప్లే దిస్ పాట ఐ గన్ ప్లే దిస్ సాంగ్ ఈ పాట నేను ఇండియాకి వెళ్లే ఒక వన్ డే ముందు రిలీజ్ అయింది అండ్ అన్ఫార్చునేట్లీ మేము ఇండియాకి ఒక సాటర్డే పొద్దున్న బయలుదేరితే ఫ్రైడే రాత్రి నాని అనిరుద్ బౌత్ కేమ్ టు Dallas and we had absolutely no idea that they were coming. My sister is a huge fan of Anirudh and she was unfortunately pretty upset that she couldn't go to his Anirudh's concert and see Nani in Dallas. But who knows, maybe Paradise Success aina appudu malli vastaremo, so hopefully in wishing for that to happen. But Paradise in Machi, ee paata vinedam from the movie Paradise.

సో హేషాంగల్ పాట వినసం ఫ్రమ్ ద మూవీ పారడైస్. నిన్నక అడిగిన క్వశ్చన్ కి ఇంకా ఆన్సర్ రాలేదు, మనకి కరెక్ట్ ఆన్సర్ రాలేదు. సో గణపతి బప్ప మోరియా అండ్ దాని తర్వాత ఇంకొక సేయింగ్ కూడా ఉంటుంది అదే సెంటెన్స్ లో, ఇంకొక పార్ట్ సెంటెన్స్ ఒక ఇంకొక ఫ్రేజ్ ఉంటుంది. ఆ ఫ్రేజ్ ఏంటి? దట్ వి సే అట్ ది ఎండ్ ఆఫ్ ద గణేష్ ఫెస్టివల్ వన్ వీ డూ ద నిమర్జన గణపతి బప్ప మోరియా, ఇంకో సేయింగ్ కూడా ఉంటుంది. సో ఆ సేయింగ్ ఏంటి కాల్ చేసేయండి 972-636-1966. And always, as always, you can call the same number. Meek edana song request unte, I'll be more than happy to play that on air for you guys. Or if you just want to chat on air, more than happy to do that as well. So, Ganapati Bappa Moriya, tarvata em ostundi? So, manaki almost Ganesh Chaturthi gurinchi maatladukodam ayipindi. We're almost at the 1 hour mark of our show, 2 o'clock ayipindi. And I'm going to switch it up a little bit, change things up a little bit, see what's going on this week, talk about some big things that happened earlier this week. But at ANTI, you definitely guys have to stay tuned. And then obviously a game untundi, because as you guys know, Vibe Check with Kaushik can never be finished without a game, a proper game that everyone can call in and enjoy. So stay tuned, and you guys know which number to call. Like I said, 972-636-1966. You want to talk about a song request, or you just want to talk about anything about Ganesh Chaturthi and how you celebrated it this year, or how you plan to celebrate it tomorrow, call Jay Sandy. So, lopala ee part of it from the movie Vishwanath and Sons.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: ఆయుష్మాన్ భవ, ఆరోగ్యమే అసలైన ఐశ్వర్యం. యువర్ డైలీ డోస్ ఆఫ్ గుడ్నెస్, మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు.
3: ఆయుష్మాన్ భవ ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
4: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము US మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానీ చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దాట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్, రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్. Name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
5: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
6: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
5: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీ వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్ బెల్లవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ దోశ, సంకి పనీర్ టిక్కా, పచ్చ మిఠాయి పరోటా.
6: ఏంది బ్రో అని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
5: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రియేట్ చేస్తున్నారంటే
7: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలీషియస్ అండ్ మేడ్ with care. A2B, Texas.com. Perfect for dine-in, take-away or full service catering.
8: From

హలో హలో హలో, మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HT3 అమెరికాలో తెలుగు నేస్తం, అండ్ రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్. So this is Vibe Check with me, Kaushik, and I'm here from 1 to 4 today. Already 1 hour aipindi, but 2 o'clock aipindi, and we're going to switch up our gears a little bit. Ippudaka we talked about Ganesh Chaturthi, with tomorrow being the Ganesh festival. Manam etla celebrate chestuntamu, India lo etla chestuntamu, ikkada etla chestuntamu. And mona nen India ki vellinappudu last week, how I noticed the different celebrations and how they do it differently than over here. So adan gurinchi maatladukunnamu, but like I said, with something big happened this week in the tech world. And if you are a listener of Radio Sirbi, and if you listen to Friday's show, which is a Srividya garu show, I happen to be on her show as a guest talking about, you know, the big iPhone duo announcement and why this Apple versus Samsung rivalry has again come up. But Ivana, I didn't want to get into the Apple versus Samsung rivalry again because malenduku with the Apple fans have made their point of who's better, so why beat a dead horse is what I say. But we will talk about why this is such a big deal, not just in terms of, you know, the Samsung and Apple thing, but why Apple releasing its first foldable phone now in 2026. And then get the anta pedda deal, despite, you know, Android phones eppatinchi oka last almost 10 years niche they've been releasing Android foldable phones, and all of them have been great in their own respective you know, ways. But why is this a big deal ani dan gurinchi maatladukundamo. And as always with anything that I talk about, me andar gure em anukuntunnaru deer gurinchi ani I'd love to hear. So call jaysandy 972-636-1966. మీరు ఒకవేళ మొన్న ఈవెంట్ చూసారనుకోండి, లేకపోతే దాని తర్వాత యూనో సీయింగ్ ఆన్లైన్ అండ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ ది ఐఫోన్ డూఓ ఓర్ ఈవెన్ జస్ట్ ది 18 ప్రో మ్యాక్స్ ఆల్ ద థింగ్స్ దట్ యాపిల్ అనౌన్స్డ్, వాట్ డూ యూ గైస్ థింక్ అబౌట్ దాట్? వై డూ యూ ఆర్ యూ సమ్ వన్ దట్ థింక్స్ ప్రతి ఇయర్ సేమ్ ఐఫోన్ ని కాస్త కలర్ మార్చి కొత్త కెమెరా పెట్టి రిలీజ్ చేస్తారు, ఓ డూ యూ జెన్యున్ థింక్ దట్ ఓ ఎవ్రీ ఇయర్ దేర్ ఇస్ సంథింగ్ న్యూ అనేది? కాల్ చేసేయండి 972-636-1966. బిఫోర్ వీ గెట్ రియలీ ఇన్ టు ద థిక్ ఆఫ్ ఇట్, హియర్స్ అ సాంగ్ ఫ్రమ్ ద మూవీ వారణాసి.

సో వినసన్ ఫ్రమ్ ద మూవీ వారణాసి గ్లోబ్ ట్రాటర్ చూద్దాం ఈ సినిమాలో ఈ పాట నిజంగా ఉంటుందా ఆర్ వాజ్ ఇట్ సంథింగ్ దట్ దే రిలీజ్డ్ జస్ట్ ఫర్ దట్ ఈవెంట్ దట్ దే డిడ్ ఆల్మోస్ట్ ఎ ఇయర్ బ్యాక్ చూడాలి వి గాట్ ఐ థింక్ ఎ లిటిల్ ఓవర్ 6 మంత్స్ టు గో ఏప్రిల్ 7th ఇఫ్ ఆల్ గోస్ వెల్ డజంట్ గెట్ డిలేడ్ సో చూద్దాము హౌ వారణాసి టర్న్స్ అవుట్ టు బి బట్ ఇన్ దట్ కన్నట్టు iPhone Duo, the big tech announcement, and the big announcement this week, a lot of people are talking about it, memes have come up on social media, rivalries have been, pata feuds have been coming up again, but I think the biggest thing that andar maatladede entante, the sticker price, the sticker shock of $2,000, at least here in America. ఇండియాలో అండ్ చాలా వేరే డిఫరెంట్ కంట్రీస్ లలో ఇట్స్ ఈవెన్ మోర్ ఎక్స్పెన్సివ్ ఈవెన్ ఇఫ్ యూ కన్వర్ట్ ద కరెన్సీ రేట్స్ ఇట్స్ ఈవెన్ మోర్ ఎక్స్పెన్సివ్ దెన్ $2,000 బట్ ఇన్ఫాక్ట్ చాలా మంది తెలియదు ఏంటంటే ఎస్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ ఐఫోన్స్ ఆర్ దాట్ ఎక్స్పెన్సివ్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ ఐఫోన్ యాపిల్ ఇస్ డూయింగ్ ఏ ఫోల్డబుల్ ఫోన్ బట్ $2,000 యాక్చువల్లీ ఇజన్ అ హోల్ లాట్ ఫర్ అ ఫోల్డబుల్ ఫోన్ in foldable phone terms. Those of you who do already own foldable phones, obviously the Android ones, I would really like to know, Meeda Gadnichi, what do you guys think? How long have you been using foldable phones? Samsung does make pretty decent foldable phones, and it's half the reason why Apple, Walipudu, they're like, okay, we want managura oka market lo kasa share gavali koncham oka piece of that we wanted ani. Ivalla or monna they introduced that. So I'd like to hear from those of you who already own foldable phones or flip phones. What do you think? Is it really better or is it really different from owning a normal, just a slab phone? Call JSND 972-636-1966. But yeah, I think the biggest thing అందరూ మాట్లాడేది ఏంటంటే $2,000 చాలా మీమ్స్ చూస్తున్నారు అట్లా ఒక కిడ్నీ అమ్మి లేకపోతే కాలో చేయో అమ్మి కొనాల్సి వస్తుంది ఈ ఫోన్లు అవన్నీ బికాస్ ఐ కీప్ గెటింగ్ మోర్ అండ్ మోర్ ఎక్స్పెన్సివ్ ఓవర్ ది ఇయర్స్ బట్ దట్ $2,000 ఐ మీన్ కమింగ్ ఫ్రమ్ సమ్ హూ నోస్ అబౌట్ టెక్ ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్ బట్ మిగతా ఫోల్డబుల్స్ తో కంపేర్ చేసుకుంటే ఇట్స్ యాక్చువల్లీ ప్రెటీ రీజనబుల్ ప్రైస్ బట్ యా ఐ వుడ్ రియల్ లైక్ టు హియర్ ఫ్రమ్ పీపుల్ హూ ఆల్రెడీ ఓన్ ఫోల్డబుల్ ఫోన్స్ వాట్ డు యూ గైస్ థింక్ సో కాల్ చేసేయండి 972-636-1966. What are your thoughts on this iPhone Duo, this price, and, well, just tech in general?

So champions in Manichi part of NSM, Gira Gira Gingira Gire. So tongue twister if you say it pretty fast. But we've been talking about an iPhone Duo this week, why it's such a big deal. And I think the fact that it's $2,000, I think andarki ado pedda sticker shock like aipindi. Obviously, phones and AVA, na gurtunnappudu, iPhones have always been on the expensive side. So I remember when the first iPhone came out, I was obviously a kid then. But I remember that being around, I think, $200 or $300, maybe $400, which at the time for a phone, everyone was like, 400 ki phone enti manaki chaala vastadi kada 400 ki dan badala inko cheap phone konochemo ani. But iPhone had that sort of pull to it and that appeal to it that chaala mandi konnaru. చాలా మంది కొన్నారు కాబట్టే మనకి తర్వాత తర్వాత వాట్ వీ టేక్ ఫర్ గ్రాంటెడ్ నౌ ఇన్ అవర్ లైవ్స్ విత్ అవర్ ఫోన్స్ అండ్ అదర్ టెక్ ఐఫోన్ పేవ్డ్ ద వే ఫర్ దాట్ సో యు నో అప్పుడు 400 ఉండింది అది మాక్సిమం అండ్ దెన్ నాకు గుర్తు తర్వాత ఐఫోన్ 10 వచ్చినప్పుడు దాట్ వాజ్ $1,000 అండ్ అప్పుడు కూడా మళ్ళీ $1,000 కి ఫోన్ ఏంటి మాక్సిమం 700-800 ఉండాలి $1,000 ఇస్ టూ మచ్ యట్ అగైన్ పీపుల్ బై

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
5: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
4: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది. జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సస్.
6: బోరింగ్ లాంగ్ డ్రైవ్ tiring workouts ki workout solution. Radio Surabhi America lo telugu nestam.
7: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
8: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
9: గిల్టీ యువర్ ఆనర్. గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్. ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని. ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
10: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bavarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
8: What is this address again?
10: Babaji Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babajikaters.com.
8: Koti rupayal kosam mee aakhari prashna. Ready?
9: Yes sir.
8: Rajuraj Kitchen in DFW is famous for what? Option A, chaat only. Option B, chaat and thali. Option C, thali only. And option D, chaat, thali and catering.
9: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chaat, thali and catering.
8: You're absolutely right. Rajuraj Kitchen lo mana favorite chaat items along with the thalis are all at affordable price. And unforgettable taste. Entante malli malli ravalanipistundi. They also offer catering because their food is so irresistible.
11: Visit Rajla's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
12: Hey Bindu, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
13: చందు, మరి వండనా?
12: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
13: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
12: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
14: So welcome back to Vibe Check, and it's 2:30, so I'll be here till 4 o'clock. And ippudu daaka we've been talking about the big announcement of this week, which was the iPhone Duo, the $2,000 iPhone, the most expensive iPhone there is, and the first foldable iPhone. So it's a pretty big deal, mainly because last oka 10 years nichi or 10 plus years nichi, iPhones for the most part, and I'm telling you this even as an Apple fanboy, have been the same. Minor differences ఉన్నాయి, లైక్ కలర్ చేంజ్ కానీ, ఒక కెమెరా చేంజ్ కానీ, లేకపోతే స్మాల్ థింగ్స్ హియర్ అండ్ దేర్, బట్ దెర్ ఇస్ నాట్ బిన్ లైక్ ఎ న్యూ వే టు యూజ్ ద ఫోన్ ఫర్ ద లాస్ట్ 10 మేబీ 11 ఇయర్స్. దిస్ చేంజ్ ఇస్ దాట్ ఫర్ ద ఫస్ట్ టైం ఒక కొత్త experience rabothundi for how we use a phone. For those of you who do purchase this, due to a size difference kanivandi, like with the kind of different things that you can do with it now that you can, you know, fold it out and in, which Android phones have been doing for the last 10 years almost, and they've been excelling at it. They've been doing well in foldable. Samsung gani, Google gani, they've been selling their phones, foldable phones, pretty well. But now here's Apple's turn to sort of get their piece of the cake at it, and they're pricing it at $2,000. But 24 hours endukannanante, again, one of the other compromises that you have to get with the thinner phone is battery life, because the most obvious one is you can't fit a big battery into a small డివైస్ కదా. మన ప్రో ఐఫోన్స్ అంటే ఇంత థిక్ ఉంటాయి, హెవీ ఉంటాయి కాబట్టి మనకి ఎంత పెద్ద బ్యాటరీ అయినా పెట్టచ్చు అందులో. బట్ అన్ఫార్చునేట్లీ యూ కెనాట్ డూ దాట్ అగైన్. సో అగైన్ 24 hours వర్సెస్ మేబీ 30+ 45 hours ఇన్ యూ నో ద ప్రో ఫోన్స్. But again, all of this is really coming down to there are a lot of people who don't really care about that. And if you don't care about that, are you still willing to spend $2,000? Adi kuda malli starting storage daniki inka it goes all the way up to almost $3,000-$4,000 man taxalto kalpi adantha kalpi. So I think that is a very interesting thing. And I had someone call in that off air, someone who did have a foldable phone, who still owns a foldable phone. They don't really care about the camera. They do notice that, yeah, koncham battery life koncham suffer avutundi over the years. But the idea that, okay, manam bayitiki vellinappudu oka vacation planning ganivandi, lekapothe calendar chusukodaniki, lekapothe doing something productive, sending an email or doing more things at once, they would not trade their foldable in for a normal phone again. So I think it has its own market, and I would like to see more people, you know, tell me what they think about this. So call JSA 972-636-1966. And manaki request songs kuda play unnai, so we'll go ahead and play them. But before that, this Vinayaka Chavithi, India Bazaar invites you to bring home Ganesha with Dol Tasha. On Sunday, September 13th, from 6 p.m. to 9 p.m, come experience the beats and traditions of a live Dol Tasha celebration at select India Bazaar locations. You can also shop for everything you need to welcome Bappa home, from a wide range of Ganesha idols and puja essentials to festive decor and all your festive needs. The Dol Tasha celebration will be happening at select locations including Little Elm, El Dorado, West Plano, McKinney, and Cedar Park in Austin. So this Ganesh Chaturthi, bring home Ganesha, bring home tradition, and bring home the beats. India Bazaar, the people's store. Okay, so request song vachindi manaki from the movie High. So let's listen to Rasagulla.

0: సో దూకుడు సినిమానికి వెళ్ళేసాం గురువారం మార్చి 1 అండ్ వీఆర్ వెరీ వెరీ క్లోజ్ టు 3 o'clock. 3 o'clock మన గేమ్ స్టార్ట్ అయిపోతుంది. గేమ్ ఏంటి అంటే, వెల్ యూ గైస్ హావ్ టు స్టే ట్యూన్డ్. స్టే ట్యూన్డ్, కాల్ చేసేయండి 972-636-1966 ఇఫ్ యూ గైస్ వాంట్ టు పార్టిసిపేట్ ఇన్ ద గేమ్, ఓర్ ఇఫ్ యూ జస్ట్ హావ్ ఎ సాంగ్ రిక్వెస్ట్ దట్ యూ వాంట్ టు హియర్ ఆన్ ఎయిర్, కాల్ చేసేయండి. సో సీ యూ గైస్ అట్ 3 o'clock ఆఫ్టర్ ది యాడ్ బ్రేక్ అండ్ విల్ గెట్ ఇన్ టు అవర్ గేమ్.
1: Tick Tick Radio Surabhi time check. Studio lo time 3 p.m.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ page.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
6: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మొపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
7: గిల్టీ యువర్ ఆనర్. గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్. ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని. ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
8: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
6: What is this address again?
8: Bawarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bawarchicaters.com.
9: India ki teleport aithe enta baaguntundo.
10: What if India was just a tap away?
11: Just imagine, meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado koochoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe.
12: No flights, no favors, no follow ups. With my Pursue, sending money becomes hassle free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursue isn't just an app, it's your genie in the cloud. Download the My Pursue app or visit mypursue.com or write to support at mypursue.com.

హలో హలో హలో, మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. అండ్ రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్. దిస్ ఇస్ వైబ్ చెక్ విత్ మీ కౌశిక్ ఉప్పలూరు, అండ్ ఆల్ బి హియర్ ఎవ్రీ సండే ఫ్రమ్ 1 to 4. అండ్ ఇప్పుడు 3 o'clock అయిపోయింది, 4 o'clock అంటే ఇంకో 1 hour ఉంది. అండ్ ఈ నెక్స్ట్ 1 hour వాట్ వర్ గన్ డూ ఇస్ వీ విల్ బి ప్లేయింగ్ ఎ గేమ్. లాస్ట్ టైం నేను గేమ్ ఆడాను, విచ్ వాజ్ గెస్ ద సౌండ్. ఒక సౌండ్ ప్లే చేసి ఈ సౌండ్ ఏ యానిమల్ నుంచి ఏ అప్లయన్స్ నుంచి అనేది కాల్ చేసి గెస్ చేయాలి మీరు. ఈసారి కూడా సిమిలర్ కాన్సెప్ట్, కానీ సౌండ్స్ కాదు. సో మన తెలుగు సినిమాలలో పాటలు ఉంటాయి అని అందరికీ తెలిసిందే. మన ఇండియన్ సినిమాలో వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ సాంగ్స్, బట్ ఐ వుడ్ సే, అండ్ దిస్ ఇస్ అ స్టేట్మెంట్, కరెక్ట్ మీ ఇఫ్ ఐ యామ్ రాంగ్, దట్ అబౌట్ 85 to 90% ఆఫ్ ఆ పాటలు, తెలుగు సినిమాలో ఉన్న పాటలు, ఇండియన్ సినిమాలో ఉన్న పాటలు ఆర్ ఆల్ కాపీడ్ ఆర్ ఇన్స్పైర్డ్ బై other songs. Original vi chala chala takku untai, and I know that's a big, at least lately, maybe last 20 years nichi that this copying concept or inspiring concept has come about. And I find that very interesting. So a game enti ante nen original paata ante a copy avaka mundara nen oka paata play chestanu. And these are obviously not going to be the Telugu songs, but ee song, it could be in English, it could be another language, but it will not be in Telugu. But what is the Telugu song that is inspired by this? Anedi meer call chesi cheppali. So call cheyalsina number is obviously 972-636-1966. This is the rules of the game. So I will be playing a song, and you have to guess the Telugu version of this song. So the first one I'm going to play is a more recent song, and it's a pretty popular Telugu song. And but chuddam, let's see if you guys can guess which movie, which song this was derived from, or derived to, I guess you should say. This is not an English song, so English lyrics ko sam jura kandi, but look at the beat. So here's the first song in our game.

ఆల్ రైట్ సో శ్రీమంతుడు సినిమా నుంచి పాట విన్న సమ్ రామ రామ అండ్ ఇందాక ఆఫ్ ఎయిర్ మనకు కాల్ వచ్చేసారు అనికేత్ గారు కాల్ చేసేసారు హీ గెస్ దట్ అమన్ డోయ్ ఇస్ ఫ్రమ్ ద మూవీ వెల్ అమన్ డోయ్ కేమ్ ఫస్ట్ బట్ దాని నుంచి స్వీటీ ఫ్రమ్ ద మూవీ రేస్ గుర్రం సాంగ్ వచ్చింది సో వాళ్ళు కాపీ కొట్టారు ఇన్స్పైర్ అయ్యారు వెల్ ఐ డోంట్ నో విచ్ టర్మ్ టు యూస్ బట్ అమన్ డోయ్ ఇస్ ది ఒరిజినల్ సాంగ్ దట్ వాజ్ దట్ ఇన్స్పైర్డ్ స్వీటీ సో అనికేత్ గారు థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ ఇన్ గెస్సింగ్ ఇట్లా మనకి చాలా పాటలు ఉన్నాయి ఫ్రమ్ డిఫరెంట్ హీరోస్ అండ్ డిఫరెంట్ తెలుగు సాంగ్స్ దట్ యూ గైస్ మైట్ నాట్ ఈవెన్ నో దట్ ఇట్ ఒరిజినల్ గా ఇట్స్ నాట్ యునో ఒరిజినల్ గా చేసిన ట్యూన్ కాదు అనేది సో చూద్దాం 9726361966 ఇస్ ద నంబర్ ఆఫ్ ద స్టూడియో ఇఫ్ యూ హావ్ ఎనీ సాంగ్ రిక్వెస్ట్ ఆర్ యూ వాంట్ పార్టిసిపేట్ ఇన్ ద గేమ్ సో అనికేత్ గారు మీరు ఈ సాంగ్ రిక్వెస్ట్ ఐ మీన్ కరెక్ట్ గా గెస్ చేశారు కాబట్టి హియర్ ఇస్ ద సాంగ్ ఫర్ యూ ఫ్రమ్ ద మూవీ రేస్ కుర్రం స్వీటీ

0: ఓకే, సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసింది. ఇందాక ఆఫ్ ఎయిర్ కాలర్ కాల్ చేసేసారు కళ్యాణ్ గారు. కళ్యాణ్ గారు గెస్ కరెక్ట్లీ దట్ మౌంటైన్ ఆఫ్ థింగ్స్ విచ్ ఇస్ ఈ పాట పేరు ఇందాక ప్లే చేసింది. ఓకే, మనకి ఇంకో కాలర్ వచ్చేసారు, సో లెట్స్ టేక్ దెమ్ ఆన్ ఎయిర్. హలో రేడియో సర్వి కాల్ చేశారు, ఆన్ ఎయిర్ ఉన్నారు, మీ పేరు? హలో, యెప్, రేడియో సర్వి కాల్ చేశారు, యూర్ ఆన్ ఎయిర్. ఎస్ అండి, ఎస్, అతడు సినిమా నుంచే ఆ పాట కరెక్ట్ గా గెస్ చేశారు. మీ పేరు?
1: నా పేరు రాము అండి.
0: రాము గారు చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీకు ఏదైనా సాంగ్ రిక్వెస్ట్ ఉందా?
1: లేదండి, పర్లేదు.
0: ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రాము గారు. ఓకే, సో ఎస్, దట్ ఈస్ ఫ్రమ్ ద మూవీ అతడు. అండ్ ఇందాక కళ్యాణ్ గారు కూడా కరెక్ట్ గా గెస్ట్ చేశారు, అండ్ సో ఇస్ రాము గారు అస్ వెల్. అతడు సినిమా నుంచి అదరకు, విచ్ ఇస్ ద టైటిల్ ట్రాక్ ఆఫ్ ద మూవీ, విచ్ ప్లేస్ ఓపెనింగ్ సెకండ్స్ లలోనే. అండ్ వెరీ వెరీ గుడ్ బిగ్ హిట్ మూవీ. అండ్ దిస్ ఇస్ ది ఒరిజినల్ సాంగ్ మౌంటైన్ ఆఫ్ థింగ్స్, అన్ అమెరికన్ సాంగ్, 1988 లో వచ్చింది, సంగ్ బై ట్రేసీ చాప్మెన్. సో very very cool that or cool ah lekapothe is it disappointing that this is not original song in the media cheppali varatla manaki chaala paatalu unnai and request songs ayithe kuda chaala vachesnay kalyan garu request chesaru from the movie atadu this is adaraku which is the original or the remix song of this one.

0: So Vinay Sam from the movie Atadu and itla manik chara paatalu unnai. So after the ad break, we'll get back into our game.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
4: Sure.
3: How many people are we expecting? 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
4: Idi office party ya leka jatra?
3: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
5: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
6: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
5: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
6: ఇంకా వేరు చేసావేంటి? ప్లేట్ తీసుకో.
7: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
2: Workout ski, workout solution. Radio Surabhi, America ro Telugu nestam.
8: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకౌస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514. బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
9: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
3: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
0: Okay, so welcome back to Vibe Check. We are in the last half hour of mana show, and ipudaka we've been playing a game since 3 o'clock. The game is noka paata play chestanu, English paata or another language paata, Telugu paata aithe kaadu, but adhe paata vallu Telugu ni remake chesaru or copy kottaru, whatever phrase suits your term gani. There's a song that's been remade in Telugu or copied in Telugu. And our game aadutunnam, ippudaka we've guessed Atadu ni choka paata and Reskuram ni choka paata. But this one I think is a little bit more on the nose and a little bit more obvious. But meere cheppali. So 972-636-1966 is the number to the studio. You can always request a song as well. Make it

So yeah, that's a rap song, but when call tune we don't make it definitely maybe చేసే ఉంటారేమో బట్ మనకి అపర్ణ గారు కాల్ చేశారు అండ్ అపర్ణ గారు ఇస్ నన్ అదర్ దెన్ అవర్ వెరీ ఓన్ అపర్ణ గారు ఫ్రమ్ రేడియో సిర్బి విచ్ హర్ షో ఇస్ వెల్ ప్రెటీ స్పెషల్ సో మీరు రేడియో సిర్బి వింటూ ఉంటే యూ డెఫినెట్లీ నో హూ అపర్ణ గారు ఇస్ అండ్ షీ గెస్ట్ ఇట్ కరెక్ట్లీ కంత్రి సినిమా నుంచి ఈ పాట 1 2 3 నేను ఒక కంత్రి విచ్ ఇస్ ఆబ్వియస్లీ ఫ్రమ్ ద మూవీ కంత్రి సో నేను అపర్ణ గారిని అడిగాను హావ్ యూ సీన్ దిస్ మూవీ అంటే షీ సెడ్ ఐ హావెంట్ అండ్ ఐ టోల్డ్ యాజ్ అన్ NTR ఫ్యాన్ ఐ డోంట్ రియల్లీ రికమెండ్ ఇట్ బికాజ్ ఇట్స్ నాట్ దాట్ గ్రేట్ అనేది బట్ థ్యాంక్ యూ సో మచ్ అపర్ణ గారు అండ్ ఐ డెఫినెట్లీ ప్లే ది ఒరిజినల్ 1 2 3 నేను ఒక కంత్రి సాంగ్ ఫర్ యూ బట్ బిఫోర్ దాట్ This Vinayaka Chavithi, India Bazaar invites you to bring home Ganesha with Dol Tasha. On Sunday, September 13th, from 6 p.m. to 9 p.m, come experience the beats and traditions of a live Dol Tasha celebration at select India Bazaar locations. You can also shop for everything you need to welcome Bappa home, from a wide range of Ganesha idols and puja essentials to festive decor and all your festive needs. The Dol Tasha celebration will be happening at select locations including Little Elm, El Dorado, West Plano, McKinney, and Cedar Park in Austin.

0: Saru, so let's take them on air. Hello, Radio Surabhi call chesaru. On air unnaru mee peru?
1: Hello?
0: Hello, yes, Radio Surabhi call chesaru. On air unnaru mee peru? Hello, Radio Surabhi call chesaru. Okay, call malli call cut ayindi. Call cheyandi malli 972-636-1966. ఇందాక మనకి వీ హ్యాడ్ సుహాస్ గారు కాల్ చేశారు ఆఫ్ ఎయిర్ అండ్ హీ గెస్ కరెక్ట్లీ ఇదేం పాట అనేది. సో దట్స్ ది ఒరిజినల్ సాంగ్ ఇస్ లీవ్ మీ అలోన్ బై మైకల్ జాక్సన్. లైక్ ఐ సెడ్ ఇట్స్ వన్ ఆఫ్ మై పర్సనల్ ఫేవరెట్ సాంగ్స్. మైకల్ జాక్సన్స్ బ్యాడ్ ఆల్బమ్ విచ్ కేమ్ అవుట్ ఇన్ 1986 ఐ బిలీవ్. సో లీవ్ మీ అలోన్, సో దీన్ని తెలుగులో పడితి నమ్మో అనే పాటతో రీమేక్ చేశారు ఫ్రమ్ ద మూవీ నేను నా రాక్షసి. సో అగైన్ కాపీ సాంగ్, బట్ ఐ గెస్ మైకల్ జాక్సన్ సాంగ్ ని, this is not the only Telugu song that has been inspired by Michael Jackson. I think okay, 2-3 unnai anukunta inkonni. If I'm not wrong, a Prabhas cinema kuda undi that I used to heard when I was a kid. But yeah, this one is Padithinamo. Suhas garu meer correct ga guess chesaru from the movie Nenu Naa Rakshasi. So ee paata play chestam manamu, and without further ado, and indaka call cut ayindi, malli call cheyalsina number is 972-636-1966.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: ఆయుష్మాన్ భవ ఆరోగ్యమే అసలైన ఐశ్వర్యం. యువర్ డైలీ డోస్ ఆఫ్ గుడ్నెస్. మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు
2: ఆయుష్మాన్ భవ ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరలీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద. And best of all, it avoids complaints.
1: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్
4: అవసరాలా.
5: రేడియో సురభి 107.9 FM HD3.

0: ఐ ఎం రాముపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని తప్పకుండా వినండి.
0: రేడియో సురభి,
1: రేడియో సురభి,
2: రేడియో సురభి,
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
2: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
3: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
2: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీది వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్ మేడవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పన్నీర్ టిక్కా, విచ్ అమీ కబాబ్ పరోటా.
3: ఏంది బ్రో, గండి చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
2: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
4: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈజ్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dining, takeaway or full service catering.
5: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
6: ఇప్పటిదాకా నువ్వు చేసిన నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు
5: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
7: ఇండియా వెళ్ళాలేమో నేను.
6: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
7: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
0: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెకప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
8: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu, it's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani padniche vidhanam, ivanni kuda chodutayi. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachchani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech INC. Palemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech INC is your calling for farming. Palemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
5: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్
1: శ్రీకృష్ణ.
2: మీ శ్రీనివాస
3: అవసరాలా.
4: రేడియో సురభి 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం, అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు, మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి తాలి వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే?
3: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com ఆర్ రైట్ టు సపోర్ట్ అట్ mypursue.com.
4: అమ్మా, సాటర్డే మూవీ?
1: మనబడి క్లాస్.
4: అమ్మా, ఓల్డ్ మెక్డొనాల్డ్ హాడ్ ఎ ఫార్మ్.
1: ఉప్పు కప్పు రంబు. తెలుగు పద్యం చెప్పు.
4: ఉప్పు కప్పు రంబు.
1: రొటీన్ తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి. టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్, మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరెక్కడున్నా మీ ఇంటికి 3 to 5 miles లోపు డాలస్ లోనే 30 స్కూల్స్ లో 3,000 స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ మనబడి డాట్ సిలికాన్ ఆంధ్ర డాట్ ఓఆర్.
5: హాయ్, అండ్ రామ్గోపాల్ వర్మ.
6: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
7: నేను మీ 4వ సింహం సాయి కుమార్.
8: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: మీ తెలుగు నేస్తం రేడియో సురభి
0: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం. నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
6: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామగోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
5: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
4: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రానల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సస్.
6: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
7: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పద.
6: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క,
7: ఇంకా వేరు చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
8: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
9: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్క్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
10: Hi guys, this is Hari Shankar, Radio Surabhi. First 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality to meeku marinta cheru kabotha. Keep listening to me next on Radio Surabhi.
3: You are listening to Radio Surabhi 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్.
5: బీ నేస్తాం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం. నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఆయన రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసు. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
5: 107.9 FM HD3.

0: ఆర్యన్ రామ్ గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru inchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
3: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
1: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కాని చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యు నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్స్ వన్ to go? Hareli. Hareli. Bringing the taste of home closer to you.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణుమంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్
1: శ్రీకృష్ణ.
2: మీ శ్రీనివాస
3: అవసరాలా.
0: రేడియో సురభి 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ரேடியோ சுரபி 107.9 FM HD3.
1: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
2: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకెన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
1: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
3: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
1: చందు, మరి వండనా?
3: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
1: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
3: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
4: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
2: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
4: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
1: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. సాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
5: ఈ మాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ roots with VVF Agtech Inc. Mallemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc. is your calling for farming. Mallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
6: హాయ్, నేను రామగోపాల్ వర్మ.
7: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
8: నేను మీ నాలుగో సింహం సాయికుమార్.
9: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: మీ తెలుగు నేస్తం రేడియో సురభి
0: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి. 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: కోటి హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తం
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
0: రేడియో సురభి.
3: రేడియో సురభి.
5: 107.9 FM HD3.